0: charity, or the number of rituals like yajna, the penance, or the wisdom, or the pursuit after the nectarine path of truth, anything whatsoever will never give any sort of self-control. Inquiry, discussion, investigation will never help us to tread along the path of dharma.
1: ప్రపంచములోని ప్రతి మానవుడు తమ జీవితం పరమావధికి మార్గమేమని కూడాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: హ్యూమన్ బీయింగ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఎయిమ్ ఆఫ్ హిస్ లైఫ్.
1: గుర్తించుకోలేకపోతున్నాను అనేటువంటి విచారం కూడాను లేకపోతున్నాను.
0: ఈవెన్ ఇఫ్ రికగ్నైజెస్ హి డజంట్ థింక్ అబౌట్ ఇట్.
1: జీవితం అంటే ఏమిటి?
0: What do you mean by life?
1: జీవిత పరమావధి యొక్క లక్ష్యం ఏమిటి?
0: What is the aim of life?
1: అని దివ్య భావాన్ని మానవుడు విచారించడమే ప్రధాన కర్తవ్యం.
0: It's the main responsibility of every human being to have these divine feelings.
1: జీవిత పరమాశయము, కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు బట్ట, ఇంటి నిండుకు పిల్లలు, కళకళలాడే కలెక్టర్, తలతలలాడే వస్తువాహనాదులే జీవిత పరమావధిని భావించి మురిసిపోతున్నారు.
0: మ్యాన్ ఇస్ అల్యూరింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హస్ టేకెన్ ఎస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ద ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్, ఎనఫ్ ఆఫ్ చిల్డ్రన్ ఎట్ హోమ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ కన్వీనియన్సెస్.
1: ఇది కొంతవరకు అవసరమే.
0: దిస్ ఇస్ నీడెడ్
1: కానీ ఇవన్నీ కూడాను జీవనోపాధికి సంబంధించినవే కాని జీవిత పరమావధికి సంబంధించినవి కాదు.
0: దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు ద లైఫ్ జర్నీ బట్ నాట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను గుర్తించాలి.
0: అలాంగ్ విత్ లివింగ్ వన్ హ్యాస్ టు నో ద ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: మానవత్వం అనేటువంటిది సామాన్యమైనటువంటి జీవితం కాదని, ఇది చాలా విలువైనదనియు, జీవించదగినదనియు, అర్థవంతమైనటువంటిదని కూడాను విచారించాలి.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్, ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్, ఇట్ హ్యాస్ టు బి లివ్డ్, చెరిష్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్.
1: గృహస్థులైనటువంటి ప్రతి మానవులకును గృహస్థ ధర్మంతో పాటు గృహస్థారణ్యములో సంచరించేటువంటి ప్రతి మానవులకును బృహదారణ్యము యొక్క సంబంధం కూడాను కొంత గుర్తించాలి.
0: ఎవ్రీ హౌస్ హోల్డర్ బిసైడ్స్ హిస్ డైలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ సర్టన్ ఆఫ్ ది థింగ్స్ దట్ రిలేట్ టు ద లైఫ్ ఆఫ్టర్.
1: బృహదారణ్య వాసులకు బృహదారణ్య నివాసం అత్యవసరం.
0: దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో నీడెడ్ ఫర్ ది హౌస్ హోల్డర్.
1: ఏమిటి ఈ బృహదారణ్యము?
0: వాట్ ఈస్ దిస్ లైఫ్?
1: బృహత్తరమైనటువంటి యొక్క ఆశ్రమము.
0: That is mighty hermitage.
1: ఏమిటి ఈ బృహత్తరమైనటువంటి ఆశ్రమం?
0: What is this mighty hermitage?
1: వాక్కు, మనసు, ఆత్మ, ప్రాణము, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపము.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్, ద మైండ్ అండ్ ద లైఫ్.
1: వాక్ తేజస్సు,
0: ద వర్డ్ ఈజ్ ఎఫల్జెన్స్,
1: మనసు అన్నమయం.
0: The mind comes out of the food.
1: Pranamu rasamayamu.
0: This life is the life fluid.
1: Tejomayamainatuvanti yokka vaakku annamayamaina manasunandu cheri pranamayamainatuvanti rasam ga roopanduto vachindi.
0: This world which is all effulgent will be there in the form of the food which is partaken that grows into the mind and shapes finally as life fluid.
1: Raso vai saha. ఇది ఏ బ్రహ్మస్వరూపం అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ రసోవై సహ, ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ రసతత్వము కేవలం ఒక ప్రాణము నందు మాత్రమే ఉంటున్నది.
0: దిస్ లైఫ్ ఫ్లూయిడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ.
1: ప్రాణమే ఈ జగత్తుకు మూలాధారము.
0: ద లైఫ్ ఇస్ ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: అయితే ఈ ప్రాణములకు అతీతమైనటువంటి ఒక ఆత్మ కూడా ఉన్నది.
0: హౌఎవర్ బియాండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ దేర్ ఈస్ ది ఆత్మ.
1: కనుక వాక్కు, మనసు, ప్రాణం మూడింటి యొక్క బృహత్తరం స్వరూపమే ఈ బృహదారణ్యము.
0: దిస్ బృహదారణ్య ఇస్ ద మైటీ కాంబినేషన్ ఆఫ్ దిస్ వర్డ్ మైండ్ అండ్ లైఫ్.
1: అరణ్యవాసులు దీనిని నిరంతరము చింతించి ఆత్మతత్వాన్ని గుర్తించి ఆనందాన్ని అనుభవించటం చేత దీనికి అరణ్యము అని కూడా ఒక పేరు వచ్చింది.
0: As most of the people that spend time in the forest, they made inquiry of themselves and they had all the
1: bliss. అరణ్యం నుండి ఆవిర్భవించినటువంటి అగ్ని కూడాను అరణ్యము అని పేరు వచ్చింది.
0: It is also called the Aranya.
1: కనుక మానవుని యొక్క జీవితమునకు అగ్నే ప్రారంభము, అగ్నే జీవితము, అగ్నియే అంత్యము.
0: So for human life, fire is the beginning and fire is there and at the end too.
1: తల్లి గర్భాగ్ని నుండి పుట్టి,
0: having been born out of mother's womb of fire,
1: దేహాగ్నితో జీవించి,
0: sustaining life in fire,
1: కాష్టాగ్నితో అంత్యమవుతుంది ఈ దేహం,
0: and the body ends finally in fire.
1: కనుక జీవితములకు జన్మ మరణములకు అగ్నియే మూల కారణము.
0: Therefore for the entire sustenance, birth and death, the life is this, the fire is responsible.
1: ఈ అగ్నియే దివ్య స్వరూపము.
0: This fire is divine form.
1: అగ్నియే తేజోమయము.
0: This fire is effulgent.
1: సమస్త ప్రపంచమును కూడాను కాపాడునది అగ్నియే.
0: It is the fire that protects the entire world.
1: అయితే ఈ అగ్నికి కొంత పరిమితం కావాలి.
0: However, it must be under certain limits.
1: నశ్రేయో నియమం వినా.
0: There will be no welfare. దేనికి
1: నిపుణులు కొంత నియమం ఉండాలి.
0: For everything there should be a limit.
1: ఈ అగ్ని స్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని గుర్తించే నిమిత్తము ప్రాచీన కాలం నందు యజ్ఞయాగాదులు ప్రారంభిస్తూ వచ్చారు.
0: To understand this Brahman, which is the form of fire, the ancients have undertaken these rituals, yajna and yaga.
1: Mano bhishtamu nerevechukune nimittam kaadu.
0: Not for the fulfillment of desire.
1: Vanchalanu chellinchukune nimittam kaadu.
0: Not to get the desire.
1: Badhalanu pogottukune nimittam kaadu.
0: Not to get relieved of
1: kashtamalanu visarjinche nimittam kaadu.
0: It is not for augmentation.
1: Kevalamu aatmanandamunu ponde nimittame yajna yagaadulu prarambhincharu.
0: They have undertaken yajna yaga for the bliss of the self.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: జనక మహారాజు గొప్ప యజ్ఞమును ప్రారంభించాడు.
0: కింగ్ జనక స్టార్టెడ్ ఎ బిగ్ యజ్ఞ.
1: ఈ యజ్ఞములకు మహామహా పండితోత్తములందరూ కూడా ప్రవేశించారు.
0: మెనీ మెనీ పండిట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ యజ్ఞ.
1: ఇందులో స్త్రీలు కూడాను ప్రవేశించారు మహాపండితులుగా.
0: గ్రేట్ పండిట్స్ విమెన్ ఆల్సో పార్టిసిపేటెడ్.
1: మైత్రేయి, శాండిల్ని, గార్గి ఇలాంటి వారంతా కూడా గొప్ప పండితులు.
0: మైత్రేయి, గార్గి ఆర్ గ్రేట్ పండిట్స్.
1: ఇలాంటి పండిత సభ లోపల,
0: ఇన్ ద కోర్ట్ ఆఫ్ పండిట్స్,
1: అశ్వరుడు అనేటువంటి ఒక మహర్షి,
0: ఎ సెయింట్ బై నేమ్ అశ్వరుడు,
1: యాజ్ఞవల్క్యుని ప్రశ్నిస్తూ వచ్చాడు.
0: స్టార్టెడ్ క్వశ్చనింగ్ సెయింట్ యాజ్ఞవల్క్య.
1: దేవతలు ఎంతమంది ఇక్కడ?
0: హౌ మెనీ డైటీస్ దేవతాస్ ఆర్ హియర్?
1: అనగా అతి సూక్ష్మమైన హృదయం కలిగినటువంటి వాడు కనుక యాజ్ఞవల్క్యుడు ఇక్కడ అనేటువంటి పదాన్ని ఆధారం తీసుకున్నాడు.
0: అస్ యాజ్ఞవల్క్య ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హి హస్ టేకెన్ దిస్ వర్డ్ ఇక్కడ హియర్.
1: 3306 మంది ఉన్నారు అన్నాడు.
0: హీ సెడ్ 3306.
1: ఏమిటి, దేవతలు 3306 మంది ఉంటున్నారా?
0: వాట్ దేవతాస్ డైటీస్ ఆర్ 3306?
1: అని సభ అంతకుడు ఆశ్చర్యపడిపోయింది.
0: ఆల్ ఇన్ ద కోర్ట్ వర్ సర్ప్రైజ్డ్.
1: యాజ్ఞవల్క్యుని ఉద్దేశం ఏమిటి? ఆ యొక్క సమావేశంలో ఉండినటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
0: వాట్ ఈస్ ది వ్యూ ఆఫ్ యాజ్ఞవల్క్య? దోస్ దట్ అసెంబుల్ దేర్ ఇన్ ద కోర్ట్ ఆర్ ది ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక మనిషిని మనిషిగా భావించలేదు ఆనాడు యజ్ఞ యాగాది క్రతువుల యొక్క సమావేశం యందు.
0: దే హావ్ నాట్ అండర్టేకింగ్ యజ్ఞ యాగాస్ టేకింగ్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడిగా భావించారు.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: తిరిగి అశ్వరుడు మరొక ప్రశ్న వేయించాడు.
0: లేటర్ అశ్వరుడు హాస్ పుట్ అనదర్ క్వశ్చన్.
1: యాజ్ఞవల్క, ఈ 3306 మంది దేవతల లోపల కొంతవరకు తగ్గించడానికి వీలవుతుందా అన్నాడు.
0: యాజ్ఞవల్క, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిక్రీజ్ ద నంబర్ ఆఫ్ దేవతాస్ డైటీస్?
1: తప్పక తగ్గించవచ్చును అని చెప్పాడు యాజ్ఞవల్కుడు.
0: యాజ్ఞవల్క సెడ్ వై నాట్, ఇట్ క్యాన్ బి డన్.
1: అయితే ఎంతమంది దేవతలు?
0: Then how many devatas are there?
1: Ikkada aneetundi padam ledu akkada. Enta mandi devatalu?
0: He did not make use of this word ikkada here. How many are there?
1: 36 mandi devatalu unnaru annadu.
0: He said 36 are there.
1: Varini gurinchi vivarinchavachuna?
0: Would you explain about them?
1: Tappaga vivaristanu annadu.
0: He said certainly.
1: 8 vasuvulu.
0: 8 అర్వసువులు,
1: 11 రుద్రులు,
0: 11 రుద్రులు,
1: 12 ఆదిత్యులు,
0: 12 ఆదిత్యులు,
1: ఇంద్రుడు ప్రజాపతి,
0: ఇంద్రుడు ప్రజాపతి,
1: ఈ అందరూ చేర్చి 33 మంది దేవతలు అవుతారు అన్నారు.
0: ఆల్ విల్ మేక్ ఇట్ టోటల్ ఆఫ్ 33 దేవతస్.
1: వసువులు 8 మంది,
0: వసువులు ఆర్ 8.
1: రుద్రులు 11 మంది,
0: రుద్రులు ఆర్ 11.
1: ఆదిత్యులు 12 మంది,
0: ఆదిత్యులు 12.
1: ఇంద్రుడు ప్రజాపతి,
0: ఇంద్రుడు అండ్ ప్రజాపతి,
1: వీరందరూ చేర్చి 33 మంది అన్నాడు.
0: దే మేక్ ఏ టోటల్ ఆఫ్ 33.
1: సరే అని సభ అంతా కూడా కొంత తల ఊచింది.
0: ది ఎంటైర్ కాంగ్రిగేషన్ అగ్రీడ్ విత్ ది స్టేట్.
1: ఇందులో గార్గి లేచి,
0: ఇన్ ద మీన్ టైమ్ గార్గి గాట్ అప్,
1: మహాపండితోత్తమ
0: స్కాలర్,
1: ఈ 33 మంది దేవతల నుంచి ఇంకేమైనా కొంచెం తగ్గించడానికి వీలవుతుందా అన్నాడు.
0: షీ ఆస్క్డ్, ఇస్ దర్ స్టిల్ ఎ పాసిబిలిటీ టు రిడ్యూస్ ద నంబర్ ఫర్దర్?
1: తప్పక సాధ్యమవుతుంది అన్నాడు.
0: ఇస్ ఇట్ సర్టన్లీ పాసిబుల్?
1: చెప్పమన్నారు.
0: షీ వాంటెడ్ హిమ్ టు సే
1: 6 మంది అన్నారు.
0: ఇస్ ఇట్ ఓన్లీ 6?
1: ఎవరు ఈ 6 మంది?
0: హూ ఆర్ దే?
1: అగ్ని,
0: ఫైర్,
1: పృథ్వి,
0: ఎర్త్,
1: వాయువు,
0: విండ్,
1: ఆదిత్య,
0: ఆదిత్య
1: అమరత్వము,
0: ఇమ్మోర్టాలిటీ,
1: అధ్వరము.
0: అధ్వరము.
1: ఈ 6 మంది నిజమైన దేవతలు ఉన్నారు.
0: దీస్ 6 ఆర్ ట్రూ దేవతాస్, డైటీస్.
1: తిరిగి అశ్వరుడు లేచి, ఈ 6 మంది నుంచి కూడా ఇంకా కొంతవరకు తగ్గించవచ్చునా అని ప్రశ్నించాడు.
0: అశ్వరుడు గాట్ అప్ అగైన్. కెన్ యూ స్టిల్ ఫర్దర్ డిక్రీజ్ ద టోటల్?
1: తప్పక తగ్గించవచ్చునన్నాడు యాజ్ఞవల్కుడు.
0: యాజ్ఞవల్కుడు సెడ్ సర్టన్లీ యూ కెన్ రిడ్యూస్ ద నంబర్.
1: అయితే ఎంతమంది?
0: దెన్ హౌ మెనీ ఆర్ దేర్?
1: ముగ్గురు మాత్రమే అన్నాడు.
0: ఓన్లీ 3 ఆర్ దేర్?
1: ఎవరు ఈ ముగ్గురు?
0: హూ ఆర్ దేస్ 3?
1: భూత భవిష్యత్ వర్తమాన కాలంలో 3 దేవతలు ఉన్నాడు.
0: ది 3 దైవీ దేవతాస్ ఆర్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: దీనిని అంగీకరించారు అందరూ.
0: ఎవ్రీబడి యాక్సెప్టెడ్ దిస్.
1: ఈ ముగ్గురు నుంచి కూడా ఇంకా ఏమైనా తగ్గించవచ్చునా?
0: అవుట్ ఆఫ్ ది 3 కెన్ యూ స్టిల్ ఫర్దర్ రిడ్యూస్?
1: అవును, తగ్గించవచ్చును.
0: ఎస్, ఇట్స్ పాసిబుల్.
1: ఎవరు ప్రధానమైనటువంటి దేవతలు అన్నాడు?
0: హూ ఆర్ ది చీఫ్, మోస్ట్ ఇంపార్టెంట్?
1: 2 అన్నాడు.
0: హి సెడ్ 2.
1: ఇది ఏ? అన్నము, ప్రాణము.
0: దీస్ టు ఆర్ ఫుడ్ అండ్ లైఫ్.
1: అయితే ఈ 2 నుంచి కూడా ఇంకేమైనా తగ్గించవచ్చునా?
0: అవుట్ ఆఫ్ దీస్ 2 కెన్ యూ స్టిల్ ఫర్దర్ రిడ్యూస్?
1: తగ్గించవచ్చు అన్నాడు.
0: ఎస్, ఇట్స్ పాసిబుల్.
1: ఏ విధంగా తగ్గి? ఒకటిన్నర దేవుడు అన్నాడు.
0: హి సెడ్ 1.5 గాడ్.
1: ఏమిటి ఒకటిన్నర దేవుడు అంటే అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ 1.5 గాడ్?
1: గాలి సర్వ పదార్థములు యందు కూడా నువ్వు ఇమిడి ఉంటున్నది.
0: ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద మ్యాటర్.
1: కనుకనే ఈ సర్వ పదార్థములు యందు కూడాను సర్వత్రా నిండి నుండి ఈ గాలికి అద్వర్థం అని పేరు ఉండాలి.
0: As the air is present everywhere, it has got the name Advart.
1: అద్వర్థం అనగా ఒకటిన్నర అని దీనికి అర్థం.
0: అద్వర్థ మీన్స్ 1.5.
1: అయితే ఈ 1.5 నుంచి కూడా ఇంకా ఏమైనా తగ్గించవచ్చునా?
0: అవుట్ ఆఫ్ దిస్ 1.5 కెన్ యూ స్టిల్ ఫర్దర్ రిడ్యూస్?
1: తప్పక తగ్గించవచ్చు అన్నారు.
0: సర్టన్లీ సర్.
1: ఏమిటి అది?
0: వాట్ ఇస్ దాట్?
1: ప్రాణము ఒక్కటే.
0: లైఫ్ ఇస్ వన్.
1: కనుక దేవతల అన్నింటి అందు కూడా మనం విచారణ చేసి వైజ్ఞానికంగా, నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని పరిశోధనలు చేసినప్పటికీ కట్టకడప్పటికీ ప్రాణము అనేటువంటిది ఒకటి అంత దేవుడిగా నిలిచాడు.
0: వెన్ యూ ఎంక్వైర్ క్లియర్లీ సైంటిఫికలీ, ఎథికలీ, ఫిజికలీ, ఇన్ ధార్మిక్ వే అండ్ స్పిరిచువలీ,
1: ఈ ప్రాణతత్వం ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ డస్ ఇట్ లై?
1: ప్రాణమునకు ఒక స్థానము, ఒక కాలము, ఒక దేశము కాదు.
0: లైఫ్ డజంట్ రిలేట్ టు ఏ పర్టికులర్ ప్లేస్ ఆర్ టైమ్ ఆర్ పొజిషన్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఇట్ సర్వత్రా ఉండినటువంటి ప్రాణ ప్రతిష్టనే ప్రధానమైన యజ్ఞము అన్నాడు.
0: ది యజ్ఞ ఈజ్ ది ఇన్స్టలేషన్ ఆఫ్ దిస్ లైఫ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: యజ్ఞం అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై యజ్ఞ?
1: కేవలం ఒక హోమంలో సమితలంతా కూడా అర్పితం గావించటం ఇది మాత్రమే కాదు యజ్ఞము.
0: యజ్ఞ డజంట్ మీన్ కండక్టింగ్ homa and making other offerings there.
1: Yamaniyamadulato gnanamunu acharinchitame yajnamu annaru.
0: Yajna is the acquisition of the knowledge with full control of the outer and inner senses.
1: Ee gnanamanta kudunu kevalam bhautikamaina gnanamenu annaru.
0: This wisdom is merely physical knowledge.
1: Yamaniyamadulato acharinchetundi dehamutone.
0: With this body only we conduct all the disciplines outer.
1: దేహం అనిత్యమైనటువంటిది.
0: Body is temporary.
1: నీటి బుడగ వంటిది.
0: It's like a water bubble.
1: కనుక ఇది సత్యం ఎట్లవుతుంది?
0: How can that be true?
1: ఇంక జ్ఞానము అంటున్నారు.
0: Then we say wisdom.
1: ఈ జ్ఞానం కూడా నిజమైన జ్ఞానం కాదు.
0: Even that wisdom is not correct.
1: అజ్ఞానంతో కూడిన జ్ఞానము అన్నారు.
0: It has got with it the ignorance too.
1: Na, jnanamu, na, kaadu. Jnanamu kaanidhi, jnanamu annaru.
0: Jna means the wisdom, na means no. So it's no wisdom.
1: Na, na. Anaga, na anaga kaadu.
0: Na means no.
1: ఇది జ్ఞానము కాదు అని దాని అర్థం.
0: సో దిస్ ఇస్ నాట్ విజ్డమ్.
1: ఇంక ఏది జ్ఞానము?
0: దెన్ వాట్ ఈస్ విజ్డమ్?
1: ఆత్మ జ్ఞానమే జ్ఞానము.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఈస్ విజ్డమ్.
1: కేవలము ఇంద్రియముల చేత, తెలివితేటల చేత, మేధావి చేత అనుభవించేటువంటి జ్ఞానములన్నీ కూడా మిథ్యా జ్ఞానములే.
0: ఆల్ దట్ నాలెడ్జ్ వీ అక్వైర్ త్రూ సెన్సెస్ అండ్ మేర్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ ఈస్ సెక్యులర్ నాలెడ్జ్.
1: జీవదేవుడు అనేటువంటిది ఎండ నీడల వంటిదిగా ఉంటుండాలి.
0: ద గాడ్ అండ్ ఇండివిజువల్ షుడ్ బి లైక్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ షాడో.
1: ఎండ ఉంటేనే నీడ.
0: వేర్ దేర్ ఇస్ లైట్
1: ఉంది కనుక ఎండ ఉంది. నీడలో కూడా ఎండ ఉన్నది.
0: ఇన్ ది షాడో ఆల్సో దేర్ ఇస్ లైట్.
1: కనుక ఈ రెండింటి యొక్క తత్వమే ఈ జగత్తు.
0: దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ దీస్ టు. ఇది
1: ద్వైతము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ డ్యువలిజం.
1: ఈ జగత్తునకు ద్వైత స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ డ్యువలిజం.
1: ఈ ద్వైత స్వరూపమైనటువంటి జగత్తునందు ఏటి జ్ఞానమును మనం సంపాదించినప్పటికీ ఇవి అజ్ఞానం కిందనే రూపొందుతాయి.
0: ఇన్ దిస్ డ్యువల్ వరల్డ్ వాట్ ఎవర్ యు అక్వైర్ అమౌంట్స్ టు ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఈ జ్ఞానం అనేక వాదోపవాదములకు పనికి వస్తుంటాయి.
0: దిస్ విజ్డమ్ విల్ సర్వ్ యూ టు ఆర్గ్యూ.
1: తర్కమునకు ఉపయోగిస్తుంటుంటారు.
0: ఇట్ ఆల్సో హెల్ప్ యూ ఇన్ లాజిక్.
1: ఈ వాదే వాదే వద్యతే వైరం. వాదన వల్ల వైరం కూడా పెరుగుతూ ఉంటుంది.
0: బికాస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎనిమిటీ విల్ ఇంక్రీజ్.
1: వాదన కానిది,
0: దట్ విచ్ ఇస్ నాట్
1: భేదము లేనిది,
0: నో డిఫరెన్స్
1: రెండవది కానిది,
0: దేర్ నథింగ్ సెకండ్
1: తేజస్సు విరిగనిది,
0: దట్ విత్ ఆల్ ద లైట్
1: సర్వత్రా వ్యాపించినది, అది ఏ నిజమైన ఆత్మజ్ఞానం.
0: దట్ విచ్ ఆల్ పర్వేసివ్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: అట్టి ఆత్మజ్ఞాన నిమిత్తమై ప్రాచీన కాలమునందు మహర్షులు యజ్ఞయాగాదులను సల్పుతూ వచ్చారు.
0: ఫర్ ది విజ్డమ్ ఆఫ్ ది సెల్ఫ్ ది ఏన్షియంట్ సెయింట్స్ కండక్టెడ్ యజ్ఞాస్ అండ్ యాగాస్.
1: మానవుని యొక్క ఉనికిని గుర్తించే నిమిత్తమే యజ్ఞములు ఆచరిస్తూ వచ్చారు.
0: టు నో ది ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్ ఆఫ్ మ్యాన్ యజ్ఞస్
1: జీవిత పరమావధి అంటే ఏమిటి అనేటువంటి యొక్క దీనిని తెలుసుకోవడానికి యజ్ఞములు ప్రారంభించారు.
0: దే హావ్ అండర్టేకెన్ యజ్ఞ టు నో ద ఎయిమ్ ఆఫ్ లైఫ్, గోల్ ఆఫ్ లైఫ్.
1: ఏదో ఒక లలితా సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక విష్ణు సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక పారాయణం చేసుకుంటూ ఇది యజ్ఞములో మనం కాలమును సార్థకం చేసుకున్నట్టుగా భావిస్తాం.
0: దే ఫీల్ దట్ ద టైమ్ ఇస్ రియల్లీ వెల్ స్పెంట్ ఇఫ్ దే రిసైట్ ఆర్ గో త్రూ లలితా సహస్రనామం.
1: చేయతగినవే,
0: దే హావ్ టు బి డన్.
1: కానీ మనము దీనివల్ల అందుకునేటువంటిది ఏమాత్రమూ లేదు.
0: Out of these you don't get anything.
1: అప్పటికి అప్పటికి తాత్కాలిక ఆనందాన్ని మనం అనుభవించవచ్చు.
0: You can have the temporary happiness.
1: శాశ్వత మార్పు జరగడానికి ఇవి ఏమాత్రము కారణములు కాదు.
0: They will not help you to have permanent happiness.
1: తనలో తాను ఆత్మతత్వాన్ని చక్కగా విచారణ సల్పి, విమర్శించి, పరిశోధన సల్పి, పరిశీలించి దానిని పరతత్వంగా అనుభవించాలి.
0: He has to inquire, he has to investigate, he has to experience and go in deep of the nature of the self.
1: ఇది నిజమైన ఆత్మజ్ఞానం.
0: This is the true knowledge of the self.
1: కనుక ఈ ఆత్మజ్ఞానానికి మనం ఏ గ్రంథమును చదవనక్కర్లేదు.
0: For this knowledge of the self, you don't need to go through any text.
1: కానీ అనుభవం ద్వారా కొంతవరకు సత్యాన్ని గుర్తించి దాన్ని సాధనలో ఇమిడ్చి మనము దివ్యమైనటువంటి మన స్వప్రయత్నం చేతనే దీనిని సాధించాలి.
0: However, by acquiring this knowledge, you can acquire and make use of it in the daily life and experience thereafter.
1: Manavatvamlo oka vidhamainatti divyani bhuti untundani.
0: In the human life, there's divine experience.
1: Manam ye padarthanni manam aashinchina preminchina,
0: whatever object you love or expect,
1: aa padartham yokka nimittam kaadu manam aa padarthanni aashinchatam.
0: You expect it not for that sake of the object.
1: నీ యొక్క అభీష్టి నిమిత్తం ఆ పదార్థాన్ని ఆశిస్తున్నావు.
0: ఇట్ ఓన్లీ యువర్ డిజైర్ దట్ మేక్స్ యూ ఎక్స్పెక్ట్.
1: ఏ వ్యక్తిని మనం ప్రేమించినప్పటికీ ఆ వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమై మనం ఆ వ్యక్తిని ప్రేమించటం లేదు.
0: హూమ్ సో ఎవర్ యూ లవ్, యూ డోంట్ లవ్ హిమ్ ఫర్ ది సేక్ ఆఫ్ దట్ పర్సన్.
1: నీ ప్రేమ నిమిత్తమై ఆ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ హిమ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: అదే విధంగానే ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను తన నిమిత్తమే తాను ప్రేమిస్తూ, దుఃఖిస్తూ, విచారిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నాడు.
0: Therefore, one loves, one is miserable, one spends time in anxiety because out of his own
1: self. తన విచారములకు తానే కారణం.
0: He is responsible for his own anxiety.
1: తన ఆనందములకు తానే కారణం.
0: He is responsible for his happiness.
1: తన యొక్క సంతృప్తికి తానే కారణం.
0: ఫర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ రెస్పాన్సిబుల్.
1: కారణము తనే కనుక తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి.
0: యాజ్ హీ హింసెల్ఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్ హీ హాస్ టు నో హిజ్ ఓన్ నేచర్.
1: ఇది గ్రంథములలో లేదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ టెక్స్ట్.
1: నిజముగా మానవ జీవితం అనేటువంటిది ఏదో నీటి బుడగ వంటి దేహమును ధరించి, పిచ్చికోతి వంటి మనసును ధరించి, కాలమును వ్యర్థము గావిస్తూ, అంచెము రాగానే కాయాన్ని విసర్జించటము, ఇదే జీవితం యొక్క పరమావధి అని భావిస్తున్నారు.
0: పీపుల్ కన్సిడర్ యాజ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్ జస్ట్ కన్ టేకింగ్ ద బాడీ యాజ్ ద వాటర్ బబుల్ అండ్ ద మైండ్ ద మ్యాడ్ మంకీ అండ్ ఎండ్ ద లైఫ్.
1: కారణ కర్మలతో కూడినటువంటి యొక్క ఈ యొక్క జీవిత తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వన్ హ్యాస్ టు నో ద ట్రూత్ ఆఫ్ లైఫ్ which has got these aspects of the reason of the time. ఈ జగత్తులో
1: ఏది కూడాను శాశ్వతం లేదు.
0: In this world nothing is permanent.
1: ఎప్పుడు ఎక్కడో ఏమవుతుందో,
0: where when what is going to happen.
1: కానీ ఉండినంత వరకు మాత్రము మనం సంతృప్తిగా జీవించాలి.
0: So long we are alive we should live.
1: ఆ సంతృప్తి ఎక్కడ నుంచి మనకు వస్తుంది?
0: Where from you get satisfaction?
1: ఒక్క దైవ చింతన చేత తప్ప అన్న చింతన చేత మనకు ప్రాప్తించదు.
0: You can have satisfaction by thinking of the Lord.
1: కనుక యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా తపస్వి అయినటువంటి పండితుడు కూడాను,
0: ఈవెన్ యాజ్ఞవల్క గ్రేట్ సైంట్,
1: యావత్ ప్రపంచమంతా కూడాను భగవత్ స్వరూపమే అన్నాడు.
0: హి ఆల్సో సెడ్ ది హోల్ వరల్డ్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: భగవంతుడు లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: తాను కాని స్థానము, తనది కాని పేరు లోకంలో లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ విదౌట్ హిమ్, దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ హిమ్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ దట్ యూనిటీ.
1: ఆ ఏకత్వం భిన్నంగా ఉంటుండాలి.
0: That unity is present in form of diversity.
1: భిన్నంతో ఉండినటువంటి దానిని, అనేకత్వమైనటువంటి దానిని ఏకత్వంగా విభజించడానికి మనం ప్రయత్నిస్తున్నాం.
0: This multiplicity we are making a kind of effort to view that way.
1: ఇదే మన పొరపాటు.
0: This is our mistake.
1: కనుక బృహదారణ్యమునందు,
0: in బృహదారణ్య,
1: ఇది కేవలము ఒక ఓంకార నాదముతో కూడినటువంటి ఒక దివ్యశక్తిగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: It taught the entire as the power, the strength of Omkara.
1: ఎక్కడ చూచినా కాని ప్రణవనాదమే.
0: Wherever you listen, you find pranava.
1: ఒక తట్ట క్రింద వెయ్యి, అది కూడా ఓం అని ప్రణవనాదం చేస్తుంది.
0: You just drop down a log or a wood, you find Omkara.
1: ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర పోయి దాన్ని కొట్టు, అది కూడా ఓం అని ప్రణవనం చేస్తుంది.
0: You tap the electric pole, you get the sound pranava.
1: ఎవరి చింత నీవు పోనక్కర్లేదు. నీవు ఒంటరిగా కూర్చొని నీవు రెండు చెవులు గట్టిగా మూసుకో, అక్కడ కూడా ఓం అని ప్రణవం వినిపిస్తుంటారు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్, క్లోజ్ యువర్ ఇయర్స్, యూ లిసన్ టు.
1: సర్వత్రా నిండినటువంటిది ఈ ప్రణవనాదమే.
0: ఇట్ ఈస్ దిస్ ప్రణవ ఓంకార ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ ప్రణవనాదాన్ని మనం చక్కగా దైవత్వంగా విశ్వసించినప్పుడే,
0: when we have got full faith that this pranava is the very form of divinity,
1: ye vicharamunaku avakasam ledu manaku.
0: There will be no scope for any anxiety or worry.
1: Ee prakrutamaina lokamulo,
0: in this world,
1: అనేక విధములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడుతుంటాయి.
0: There will be so many miseries, there will be so many losses.
1: ఎంత వరకు ఇవి?
0: How far, how long?
1: దేహాభిమానం ఉండినంత వరకు మనకి ఈ కష్టములు, దుఃఖములు.
0: So long there is body attachment, you are bound to suffer.
1: వచ్చే సమస్త దుఃఖములు కూడా దేహమునకు సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కాదు.
0: All miseries relate to the body and not to the self.
1: ఈ దేహం అనేటువంటిది కేవలము పంచభూతములతో కూడినటువంటి ఒకటి.
0: Body is the combination of five elements.
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
0: దిస్ బాడీ కాంబినేషన్ ఇస్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఇస్ వీక్ ఇస్ బౌండ్.
1: శతవర్షములు దాకా మితము చెప్పిన కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దే హావ్ స్పెసిఫైడ్ 100 years బట్ యూ కెనాట్ బిలీవ్.
1: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో.
0: ఐదర్ ఇన్ ఎంగేజ్ ఆర్ యూత్ ఆర్ ఇన్ ఓల్డ్ ఏజ్.
1: ఊరనో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
0: ఐదర్ ఇన్ ది టౌన్ ఆర్ ది విలేజ్ ఆర్ ఇన్ ది డీప్ వాటర్ యూ డోంట్ నో వెన్ యు ఆర్ గోయింగ్ టు డై.
1: నిశ్చయము,
0: డెత్ ఇస్ సర్టన్.
1: దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: సో లాంగ్ యువర్ అలైవ్ యు నో యువర్ సెల్ఫ్.
1: ఈ దేహం ఉండినంత లోపలే మనము ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సో లాంగ్ దెర్ ఇస్ దిస్ బాడీ యూ షుడ్ నో దిస్ ట్రూత్.
1: ఎప్పుడో మనం విచారిస్తామనుకుంటుంటే ఎప్పటి వరకు ఈ దేహం ఉంటుందా?
0: ఇఫ్ వి పోస్ట్పోన్ ఇట్, హౌ ఆర్ యూ ష్యూర్ దట్ ద బాడీ విల్ బి దేర్?
1: ఇది నీటి బుడగ వంటిది.
0: ఇట్ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: నీటి అందే పుట్టి,
0: ఇస్ బోర్న్ ఇన్ వాటర్.
1: నీటి అందే పెరిగి,
0: ఇట్ ఇస్ సస్టైన్ ఇన్ వాటర్.
1: నీటి అందే అణంగు, నీటి బుడగ.
0: It merges in water, that is the water bubble.
1: Narudu budbudambu narayanu neeru.
0: Human being is water bubble, Narayana is water.
1: Aa neeti nunchine vachindi ee okka buduga.
0: This bubble has come out of water.
1: Aa neere narayanudu, budugane dehamu.
0: This bubble is the body.
1: Kanuka ee tirigi narayanulone leenamaipothundi.
0: Therefore it merges ultimately in Narayana.
1: Kanuka ilanti aatmagnanani prabodhinchetuvantive yagnayagadi kratavulu.
0: The knowledge of the self are taught by the yajna and yagadi.
1: కాని తక్కువ వారు, ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు, దేహాన్ని గురించి నిందలకు నిష్ఠూరములకు లొంగి అనేక విధమైనటువంటి విచారములకు గురి అవుతుంటారు.
0: The worldly people with all the physical feelings, they just submit themselves to all kinds of blame and frustration.
1: కేవలం ఎప్పుడు కూడాను ఒకరి బాధించటమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంటుంది.
0: They take it as their responsibility to hurt everyone.
1: మంచిని కూడాను చెడ్డగా మారుస్తుంటారు.
0: Even good is also depicted as bad.
1: ఇలాంటి యొక్క జీవితం కలిగినటువంటి వారికి ఇంకొక మార్గమే లేదు, అదో ఒకటి తప్ప.
0: People who lead their life this way are bound to suffer ruin.
1: కనుక మాటల తత్వాన్ని, మానవ తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని మెలగాలి.
0: Therefore, we have to understand and conduct ourselves in relation to the word and the mind.
1: మంచిని చూడక చెడ్డనే చూచేటువంటి వారు చాలా మంది ఉంటారు.
0: There are many who don't look at good, they only look at bad.
1: ఇంకా కొంతమంది చెడ్డనే చూస్తూ మంచిగా భావించేటువంటి వారు కొంతమంది ఉంటారు.
0: There are some who view only bad and consider them good.
1: ఈ రెండు తత్వములు కూడాను అసత్యములే.
0: Both are false.
1: ఎప్పుడూ మంచి చూచేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క దివ్య దృష్టి.
0: The divine vision is that who just looks at good things only throughout.
1: కనుక మానవత్వములో మనము చెడ్డని ఏమాత్రము చింతించరాదు.
0: Therefore, in human life, you should never think of bad.
1: ఒకవేళ మనము ఇతరులను నిందించినప్పటికీ మనము దమముతో శాంతంగా ఉండాలి.
0: Even if anyone blames you, with all the control, you should be at
1: దానికి ఉండినంత శక్తి మరొక దానికి లేదు.
0: No other thing has got greater power than this.
1: అలాంటి శాంతిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దట్ పీస్.
1: శాంతిని ఎంత మనం పెంచుకుంటామో అంత మనకు ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది.
0: ద మోర్ యు ఆర్ ఎట్ పీస్ యు లివ్ లాంగ్.
1: కనుక మనకు శాంతిని కోల్పోతున్నాం ఇప్పుడు.
0: టుడే వి ఆర్ లూజింగ్ పీస్.
1: ఎవరైనా ఏమైనా అంటే మనం ఒక్క నిమిషం లోపల మనము మండిపోతున్నాము.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ ఎనీథింగ్ యు విల్ బి యాంగ్రీ.
1: తప్పుగానక సర్వమొప్పుగా భావించి
0: without finding any fault, taking everything good,
1: prakatinchu chunduru parusha janulu.
0: Some express this way without considering anything bad. They take them everything good.
1: tappule gai koni oppunu diladrakki prakatinchu chunduru pragya janulu.
0: Some divide these things, the good and the bad, and then they express that way.
1: ఒప్పులన్నీ బల్మి తప్పులుగా మార్చి
0: ద మిస్టేక్స్ ఆర్ ఆల్సో
1: కలహించు చుందురు కలుష జనులు.
0: ద బ్యాడ్ పీపుల్ విల్ పోర్ట్రే ద బ్యాడ్ థింగ్స్ ఆల్సో యాజ్ గుడ్ థింగ్స్.
1: ఒప్పులే దిగద్రొక్కి తప్పుల నిశ్చించి దూషించు చుందురు దుష్ట జనులు.
0: ద బ్యాడ్ పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ యూ టేకింగ్ ఓన్లీ బ్యాడ్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్.
1: మొదటి మూడింటి వారికి ఒక విధము కలదు.
0: The first class of people, they have got a procedure.
1: నాలుగవ లక్షణం మందున నరుని నరయ ఇతని కంటెను ఘన రాక్షసుండే మేలు.
0: When you take the fourth type of man, the demon is better than him.
1: మంచిని కూడాను చెడ్డగా మార్చేటువంటి రాక్షసులు ఈనాడు అధికమైపోతున్నారు.
0: There are many demons who portray the good.
1: చెడ్డను చెడ్డగా మంచిని మంచిగా మార్చేటువంటి వారు ఉండవచ్చు.
0: There may be people who view them as such, good and bad.
1: కానీ మంచిని కూడాను చెడ్డగా మార్చేటువంటి వారు ఉండొచ్చు.
0: బట్ దేర్ ఆర్ పీపుల్ హూ పోర్ట్రే ది గుడ్ యాజ్ బ్యాడ్.
1: ఈ విధమైనటువంటి నాలుగు రకములైనటువంటి మానవులు ఈ జగత్తులో మితిమీరిపోతున్నారు.
0: దీస్ ఫోర్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ ద రైస్ టుడే ఇన్ ది వరల్డ్.
1: అంతా కూడాను కేవలము వినాశకాలే విపరీత బుద్ధి.
0: వి హావ్ ది పర్వర్టెడ్ మైండ్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ రూయిన్.
1: వారి వినాశమునకు తగినటువంటి యొక్క పునాదులు ఇవన్నీ సోపానములు.
0: దీస్ ఆర్ ది ఫౌండేషన్స్ ఫర్ ఎనిహిలేషన్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: బలరామ కృష్ణుడు ఇద్దరు కూడాను సంభాషిస్తూ వచ్చారు.
0: బలరామ అండ్ కృష్ణ వర్ కన్వర్సింగ్.
1: బలరాముడు ప్రశ్నించాడు, హే తమ్ముడా కృష్ణ, ఏమిటి ఈ యొక్క పరిస్థితి? ప్రపంచంలో జరగరానేటువంటివన్నీ జరుగుతున్నాయే.
0: బలరామ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రెసెంట్ డే పొజిషన్? దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ ఆర్ నాట్ సపోజ్.
1: కేవలం ఎక్కడో కాదు, కౌరవుల్లో పాండవుల్లో జరగటమే కాదు.
0: It's not anything related to
1: Yadava kulam kodunu ilanti viplavam bayaldeerutundade.
0: Even among our own clan Yadavas there is revolution.
1: Okarinokaru kalahichukuntunnaru.
0: They are fighting.
1: Leni doshamulnu puttistunnaru.
0: They have got all hatred.
1: Anavasaramainti kalahalaku kalajistunnaru.
0: They are just going forward for unnecessary fights.
1: Appudu Krishnudu chirunavvu navutu cheppadu.
0: Then Krishna said smilingly,
1: idi kali prabhavam anna annadu.
0: Brother, this is the effect of Kali.
1: రాబోయేది కలి.
0: The advancing age is Kali.
1: దాని చిహ్నములన్నీ ఇప్పుడే నిరూపిస్తూ ఉంటుండాలి.
0: All the forthcoming events are now present.
1: ఈ వినాశ బుద్ధులంతా కూడా నువ్వు విపరీత కాలం కోసమే నేను ఉన్నాడు.
0: All the wicked minds are there in times of total ruin.
1: కనుక ఈనాటి విపరీత బుద్ధులన్నీ కూడా వినాశ కాలమునకే.
0: All the wicked minds will certainly lead to total annihilation.
1: కనుక కాలం మన చేతిలోనే ఉంటుండాలి.
0: The time is in your hand.
1: మనను ఇలాంటి వినాశనాశమైనటువంటి బుద్ధులు మనలో రాకూడదు.
0: We should see that such minds will not have.
1: ఎప్పుడు కూడాను నిరంతరమైనటువంటి శాంతి భావములే మనలో అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop peaceful feelings.
1: ఎవరినైనా మనం బాధించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడు అది నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేయాలి.
0: If you make an attempt to hurt anybody, make an inquiry.
1: మనం ఒక విషయాన్ని ప్రచారం చేయాలనుకుంటే ఇది నిజమా కాదా అనేటువంటి కాలాన్ని తీసుకోవాలి.
0: If you want to say anything, publicize anything, take time to investigate whether it's true or not.
1: ఎవరో బజారులో పోయేటువంటి బెగ్గర్లంతా కూడా చెప్పినదంతా కూడా మనం దాన్ని ప్రచారం చేయకూడదు.
0: You should not simply carry it away by what all that is said by beggars on the streets.
1: ఆ బెగ్గర్ చేసినటువంటి ప్రచారం బెగ్గరేగా అవుతుంటే కాని బిగ్గర్ కాదు.
0: The publicity of the beggar is that of a beggar, never a bigger.
1: బిగ్గర్ అయినటువంటి వాడు సత్యాన్ని విచారించాలి.
0: The one who is bigger should know the
1: kaalanni teesukovali.
0: Should take time.
1: Satyanitya vishayam parishilam cheyali.
0: He should also investigate the truth.
1: Teriyinanta varaku kaalanni teesukovali.
0: He should take time.
1: Ante kaani edo okati telisina tarchaname idi ittidi attidi ani nirnayam cheskovatamu idi kevalam telivu takku panni.
0: It is all foolishness to decide as and when you listen to a thing.
1: Ilanti vanni jaragatam deni kosam.
0: Why such things are happening?
1: మంచిని పెంచడం కోసమే జరుగుతుంటాయి.
0: దే హ్యాపన్ ఓన్లీ టు డెవలప్ గుడ్.
1: ఈ పవిత్రతను అభివృద్ధి గావించే నిమిత్తమే పెరుగుతుంటాయి.
0: ఆల్ ది సీక్రెట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్.
1: ఒక దగ్గర పెద్ద గుంత తవ్వుతున్నామంటే ఆ గుంత తవ్వినటువంటి మట్టి పక్కనే తిరిగి గుట్టగా పెరుగుతుంటాయి.
0: If you dig the pit deeper, there you will find the mound which is on the rise on the side.
1: కనుకనే తగ్గు మిట్టలు అనేటువంటిది ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక చర్యలే.
0: దీస్ ఆర్ ది వరల్డ్లీ యాక్షన్స్.
1: కనుక దైవత్వంలో మాత్రము ఇలాంటివి ఏమైనా కొన్ని జరిగినప్పుడు ఇది ఉన్నత స్థాయిని అందుకునేటువంటి యొక్క పవిత్రతకే మూల కారణం.
0: When certain things happen in relation to divinity, they are bound to take them to higher altitudes.
1: పాండవులు కౌరవులు 9 దినములు యుద్ధం చేశారు.
0: Pandavas and Kauravas fought for 9 days.
1: ఈ 9 దినములు పాండవులు ఓడిపోతూ వచ్చారు.
0: All these 9 days Pandavas started losing.
1: కానీ ధర్మజంలో అర్జునులో ఉన్నటువంటి యొక్క ఉత్సాహం క్షీణించిపోయింది.
0: All that spirit is lost.
1: కృష్ణుడు చెప్పాడు.
0: Then Krishna said,
1: ఎందుకో ఈ బావా ఇంత అవసరపడతావు?
0: Why are you worried? He said,
1: అధర్మానికి మొట్టమొదట కొన్ని ఉత్సాహములు ఒక విజయాలు చేకూరుతుంటాయి.
0: Injustice at the beginning will have all the triumph.
1: Kramakramina avi anigi satyamu shanti pavitrata paiku vastundi.
0: Gradually they are subdued, the peace and the truth will come out later.
1: Kanuka neevemi vicharinchanakkaledu.
0: So you don't need to be worried.
1: Lemmu Dhanunjaya,
0: get up Arjuna.
1: Vidhi baliyamu,
0: the destiny is strong.
1: Nyayamu gelchu,
0: justice will triumph.
1: Nasinchu swarthamu,
0: selfishness
1: sada yugadharma vidhekadoyi.
0: This will happen.
1: Chudu, నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడి దిక్కుగలగరకట ప్రారంభం అదేమిటో.
0: ద ఫాదర్ దో హీ హాస్ గాట్ 100 children, హీ విల్ బి లెఫ్ట్ విత్ నన్ టు డూ ది ఆబిచ్యూరీ రైట్స్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: ఈ కుయుక్తులు పన్నేటువంటి ఒక గుంపులంతా ఉంటుంటాయి కొన్ని.
0: There are so many people who have
1: సంకుచితమైన హృదయాలు కలిగినటువంటి వారంతా ఉంటారు కొంతమంది.
0: There are many people who indulge in such acts.
1: వారికి ఇంతకంటే దమిడి పని ఉండరు.
0: They are useless.
1: మానవత్వంలో హీనమైనటువంటి గుంపులు చెవుని చేరుతుంటాయి.
0: They are very mean in human society.
1: కనుకనే
0: so
1: ఈ విధమైన పచ్చని రాజవంశమును పాడరింపజేనించినారు.
0: In this mighty kingdom is totally ruined by them.
1: దానిపై కచ్చలు రాపే ఆ శకునిగాడు.
0: Further, there is Shakuni who will add to the fire.
1: Ragulkone manta minta ivvachuni vinta.
0: And this fire is just growing more and more.
1: Inka saravarshamu dappadu vishwashantikin.
0: For this peace in the world, that rain of arrows is bound to take
1: place. Pachani rajavamsamu.
0: This kingdom.
1: Kauravulu ento gunavantulu ganu, ento jaya sambandhamainatuvanti margamulo, dharmaparulu ganu, abhivruddhi pondutunte, ee yokka kauravulu ochukolekapoyaru pandavula yokka manchini chusi.
0: Kauravas could not bear. Bear at the sight of Pandavas who are noble and the kingdom full of virtuous
1: Pandavu
0: people and character.
1: Dharmamurtulu.
0: Pandavas are the very form of
1: Dharma. Varlo kinchittaneetundi asatyam kaani undadu.
0: They have no trace of falsehood.
1: Leka Draupadini parabhavam chestunte మంచి బలవంతుడైనటువంటి ఒక భీముడు, భుజబలము, బుద్ధి బలము, గజబలము కలిగినటువంటి వాడు.
0: At the time of humiliation of Draupadi, you find Bhima there.
1: Arjuna elanti vaadu.
0: What sort of person is
1: Arjuna? Arjuna palguna pativa kiriti setvahana bibichchaya jay krishna savisaati dhanunjaya inni birjulu pondinatundi vaadu.
0: Arjuna has so many titles.
1: Inta shakti kaligina vaadu undi kudanu vaaru emi dantlo cherya teeskoledu.
0: Though they are very powerful, they did not act.
1: Okka bhimude chelaregi unte తన హస్తంలోనే కౌరవులంతరూ భస్మం అయిపోయి ఉండేటువంటి వారు.
0: ఇఫ్ భీమ డిసైడెడ్ సో హీ కెన్ కిల్ ఆల్ కౌరవస్ అట్ ఎనీ
1: టైం. కానీ శాంతము జరగవలసింది జరగాలి.
0: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్.
1: కనుక ఇది ఎంత ఇప్పుడు మన భవిష్యత్తుకు ఉన్నత గుణమును చేకూర్చేటువంటిది.
0: ఆల్ దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక పచ్చని రాజవంశమును పాడరింప జనించినారు.
0: You are born in this land to ruin this kingdom.
1: సాయి సమస్తమంతా యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించి కడకడలాడుతూ దివ్య తేజస్సుగా ప్రకాశిస్తుంటుంటే దీనిపైన అసూయాపరులు అనేటువంటివి అనేక రకములైనటువంటి యొక్క ఈ కౌరవుల మాదిరి కొంతవరకు ప్రారంభమవుతూ వచ్చింది.
0: When Sai organizations were spread throughout the world and doing wonderful activities with full of effulgence and right and enthusiasm,
1: దానిపై కచ్చరాపి ఆ శకుని గాడు
0: added to that there is Shakuni too.
1: ఇంకా దీనికి తగినటువంటి వారంతా ఉంటుంటారు సాధ్యమైనంత వరకు కూడాను.
0: There are also people appropriate in the situation.
1: And
0: they will also be there.
1: వాళ్ళెవరు విద్యావంతులని కానీ లేక తెలివితేటలు కలవారని కానీ మేధావంతులని కానీ ఎప్పటికీ చెప్పడానికి వీలు కాదు. అలాంటి విద్యావంతులు, తెలివితేటలు కలవారు, మేధావంతులైతే ఇలాంటి చిల్లర విషయంలో పాల్గొనే పాల్గొంటారు.
0: We cannot say that they are intelligent people, educated people. If they are so, they will not do like that.
1: చిల్లర వారు అని మనకు అర్థమవుతుంటుంది.
0: We can understand they are cheap people.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: దానిపై కచ్చరు లేపి ఆ శకుని గాడు.
0: Shakuni is there who added fuel to the fire.
1: రగులుకొనే మంట వింట ఇవ్వచ్చుని వింట. యావత్ ప్రపంచమంతా కూడా ఇది ఒక ప్రాకిపోయింది.
0: This has spread worldwide.
1: ప్రాకిపోయి ఏమైపోయింది కట్టగడపటికి.
0: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
1: అంత శరవర్షంతో తగ్గిపోయింది.
0: ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ది రెయిన్ ఆఫ్ ఆరోస్ ఎవ్రీథింగ్ సబ్సైడెడ్.
1: తన యొక్క అస్త్రములే తనకు విరుద్ధంగా మారిపోయినాయి.
0: ఆల్ ది ఆరోస్ టర్న్డ్ అగైన్స్ట్ హిమ్.
1: ఆ విరుద్ధమైన అస్త్రములే వారిని తిరిగి హింసించాయి.
0: ది వెరీ ఆరోస్ హావ్ హార్మ్ దెం.
1: అప్పుడే పాండవులకు విజయాన్ని చేకూరింది.
0: దెన్ పాండవర్స్ వర్ సక్సెస్ఫుల్.
1: కనుక అది విధంగానే
0: సిమిలర్ వే
1: అతి స్వల్ప కాలం లోపలే
0: వెరీ సూన్
1: సాయి యొక్క ప్రభావము యావత్ ప్రపంచమంతా కూడా వ్యాపించిపోతుంది.
0: ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సాయి ఆర్ గోయింగ్ టు స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వెరీ సూన్.
1: గడచిన దానికంటే మరింత 1000 రెట్లు అధికంగా మారిపోతుంది.
0: ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ 1000 టైమ్స్ మోర్ దన్ ది పాస్ట్.
1: మన మంచే.
0: The reason is one's own goodness.
1: మనలో ఎట్టి దోషము లేదు.
0: There's no defect in us.
1: చేసేదంతా కూడా పవిత్రమైనటువంటి కార్యములు.
0: What all that is done that is sacred.
1: చెప్పేదంతా సత్యమైనటువంటి పలుకులు.
0: What all that is said is truth.
1: ఆచరించేటువంటి కూడా అనన్యమైనటువంటి ఆత్మతత్వముకు సంబంధించినవి.
0: What all that is practiced relate to the knowledge.
1: ఇలాంటి దానికి మనం వెరువనక్కర్లేదు.
0: We need not have fear.
1: పంటను కోసి తూర్పెట్టినప్పుడు గట్టి యొక్క గింజలంతా కింద పడతాయి, తోళ్లంతా కొట్టుకుని పోతాయి.
0: At the time of the harvest, during the process of winnowing, the grain will settle there, the chaff will go.
1: ఈ మార్పు జరగటము నిజభక్తులంతా కూడాను కఠినంగా నిలుస్తారు.
0: Because these changes, the true devotees will remain steady.
1: అటు ఇటు ఉండేటువంటి ఈ తోలు బొమ్మలంతా కూడాను కొట్టుకుని పోతాయి.
0: These dancing dolls with wavering minds will get up.
1: ఇది కేవలం ఒక తూర్పు పట్టినట్టుగా ఉంటుంటారు.
0: This is just filtering winnowing.
1: కనుక మనలో ఉండినటువంటి సత్యాన్ని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
0: Therefore the truth within us we should never
1: change. ఎలాంటి దానికైనా మనము మీట్ చేయాలి.
0: We should be prepared.
1: Life is challenge, meet it.
0: Life is a challenge, meet it.
1: కనుక దీనిని ఎదుర్కోవడానికి మనం ప్రయత్నించాలి.
0: You should be ready to resist.
1: ఎట్లా ఎదుర్కోవటము?
0: How to resist?
1: మాటకు మాట, ఏటుకు ఏటు కాదు.
0: It's not word for word.
1: మనము సత్య మాటనే సత్య మాట.
0: We should say truth for truth.
1: ఎవరిని మనం నిందించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు బ్లేమ్ ఎనీవన్.
1: ఎవరిని మనం బాధించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీబడి.
1: మన సత్యాన్ని మనం వదలకుండా ఉండాలి.
0: వీ షుడ్ నెవర్ లీవ్ అవర్ ట్రూత్.
1: ఆ విశ్వాసమే నిజమైన భక్తుల యొక్క శ్వాసంగా భావించాలి.
0: దట్ ఫెయిత్ ఈస్ ది లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎ డివోటీ.
1: కనుక మీరు ఈ యొక్క భక్తి ప్రపత్తుల యొక్క తత్వం నందు మీరు విశ్వాసమును మాత్రం దృఢంగా ఉంచుకోవాలి.
0: విత్ ఆల్ ద డివోషన్ స్టెడ్ఫాస్ట్నెస్. strengthen your faith.
1: అసూయా పరులు ఎన్ని రకములైనటువంటి కథల్లో పుట్టిస్తారు.
0: There are people of jealousy who spread stories.
1: ఈ అసూయకు తగినటువంటి ఒక ద్వేషం వారు మరింత దారి రెచ్చగొడతారు.
0: Along with jealousy there are people full of hatred.
1: వీరంతా శకుని యొక్క సంతతి వాళ్ళే.
0: They all belong to శకుని family.
1: ఈ శకుని సంతతి ఎవరి దగ్గర చేరుతుంది?
0: Where do they go?
1: దుర్యోధన దుశ్శాసనాల దగ్గరనే చేరుతుంది.
0: They will be in the company of దుర్యోధన దుశ్శాసన.
1: ధర్మజుడు పాండవుల దగ్గర చేరదు.
0: They will never be in the company of పాండవ.
1: కాబట్టి ఇలాంటి దుర్యోధన దుశ్శాసనాలతో కూడినటువంటి శకుని తత్వము ఏనాటికైనా నాశనమే.
0: Therefore the nature of శకుని in the company of దుర్యోధన దుశ్శాసన is bound to
1: ruin. మంచికి ఏనాటికి లోటు రాదు.
0: The good will never fall short of it.
1: ఏనాటికి పెరగదు.
0: It will never decrease.
1: కనుక మనం ఈ సత్యము లోపల మన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ ద పాత్ ఆఫ్ ట్రూత్ వి షుడ్ గ్రో ఇన్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సమయం చిక్కిన తప్పదు, తిరిగి చిక్కదు.
0: ద టైమ్ విల్ నెవర్ రిటర్న్.
1: ఈ అవకాశాన్ని పురస్కరించుకుని
0: మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ.
1: సాయి సంస్థలలో దినదిన అభివృద్ధిని చేయించండి.
0: See that Sai organizations grow day by day.
1: వీధి కూడాను సాయి నామం మెరుగాలి.
0: There should be Sai name in every street.
1: హృదయమును కూడాను పవిత్రం చేయాలి.
0: Make every heart sacred.
1: ప్రతి మనిషి కూడాను సుఖ సంతోషంతో జీవించాలి.
0: ఎవ్రీ మైండ్ షుడ్ బి ఇన్ పీస్.
1: యోధులను కూడాను నీవు ప్రేమించు.
0: యు లవ్ ఈవెన్ యువర్ ఎనిమీస్.
1: నీ యొక్క ద్వేషులను కూడా నీవు అంతరంగికమైనటువంటి స్నేహితులుగా విశ్వసించు.
0: యు ఆల్సో కన్సిడర్ ద వన్ హూ హేట్ యు యాజ్ యువర్ ఫ్రెండ్.
1: తప్పు లేదు.
0: దేర్ ఇస్ నో మిస్టేక్.
1: ఎవరిని మనం నిందించనక్కరలేదు.
0: వి డోంట్ నీడ్ టు బ్లేమ్ ఎనీబడి.
1: మన సత్యాన్ని మనం నమ్మి మన సత్యాన్ని మనం అనుసరించినప్పుడు మనకు సత్యం విజయం.
0: When we follow our own truth and follow the same path, we are bound
1: satyam
0: to be successful.
1: Okkate.
0: Truth is one.
1: Ekam satyam.
0: Only one truth.
1: Ilanti satyam tho mana jeevithanni jarapali.
0: We should lead our life in truth.
1: Andaru kalchaaru kanuka.
0: Since all are here.
1: 70th samvatsaramuku jaragavalsinatundi okka program lanni kudanu nindayalu chestunnam.
0: The 70th birthday celebrations.
1: Idi evi jarigina idi matram manavu.
0: Whatever may happen, they are bound to take place.
1: Sai sankalpam jarige teerali.
0: They are bound to take place.
1: Aakasham moodi mukkalaga padinappatikini ee sankalpalu maravu.
0: Even the sky may fall and break into pieces.
1: Aithe deeniki advertise chestaru?
0: Why people advertise?
1: Kachugani vastuvuni advertise chesedi.
0: That which has no value, they advertise.
1: ఖర్చయ్య వస్తువుకు స్టాక్ ఏ లేదు, ఇంకా దీనికి అడ్వర్టైజ్ ఎందుకు చేయాలి?
0: ద సేలబుల్ కమాడిటీ డజంట్ నీడ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్.
1: ఎప్పటికప్పుడు దీనికి ఖర్చు అయిపోతుంటుండాలి.
0: దే గో ఆన్ గెటింగ్ ఎగ్జాస్టెడ్ మోమెంట్ టు మోమెంట్.
1: కనుక ఈ రెండు సంవత్సరం లోపలనే
0: దిట్ కమింగ్ టూ ఇయర్స్
1: అనేక విధమైనటువంటి ఘన కార్యాలు జరుగుతూ వస్తాయి.
0: మెనీ మెనీ గ్రేట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
1: బీద సాధారణమైనటువంటి సోదరుల యొక్క తత్వాన్ని కూడా చక్కగా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
0: It also aims at knowing the difficulties and the problems of this November 18th, 1870 mass marriages are going to be performed.
1: ye vidhanga pendent cheyatamo,
0: what sort of, what is the way
1: mass marriages antaru kontamandi,
0: some call it mass marriages.
1: edo chilla chillaga chesesesi edo inta bottu kapichi vallu pampistaru.
0: They do it in a simple way and
1: kaadu kaadu kaadu kaadu atta kaadu idi.
0: It's not like that.
1: Vaari janmamulo kudanu ee reethiga maa vivahamulu jarugutunda ani vaaru aashcharyapadeetunte reethiga chestaru.
0: The marriage will be performed in such a way that they would never dream in their lifetime.
1: Bangaru chainu taalibottulo chain istunnamu.
0: They will be presented with gold chain.
1: Inka magavariki ungaralu istunnamu.
0: And the bridegrooms will receive rings, garland rings.
1: భోజన సామాగ్రికి తగినటువంటి వంట పదార్థాలంతా ఇస్తున్నాము.
0: All the food will be supplied.
1: పాత్రలంతా ఇస్తున్నాము.
0: Utensils will be given.
1: గొప్ప కంచి చీరలంతా కట్టిస్తున్నాము.
0: They are going to be gifted kanchi sarees.
1: ఇంతే కాకుండా
0: not only this,
1: వారికి గృహాలు కూడా కట్టిస్తున్నాము.
0: We are going to build houses for them.
1: ఇంకా ఏ విధమైనటువంటి చేతగానేటువంటి వారు స్త్రీలు కొంతమంది ఉంటుంటారు.
0: దేర్ ఆర్ సమ్ హెల్ప్లెస్ విమెన్.
1: ఏదో ఇంటిలో ఉండి ఏ పనిని చేయడానికి సాధ్యం కానటువంటి వారికి సూయింగ్ మిషన్లు ఇస్తున్నాము.
0: దేర్ ఆర్ సమ్ హూ వాంట్ టు డూ సంథింగ్ వైల్ రిమైనింగ్ ఎట్ హోమ్.
1: ఈ సూయింగ్ మిషన్ కేవలం మన ఇండియాలో చిక్కేది 500-600ని కాదు.
0: దే ఆర్ నాట్ ఇండియన్ మేక్. 500-600
1: ట్రినిడాడ్ నుంచి వచ్చిన రెండు ప్రక్కలు కూడా అదే ఊరికి అతికిస్తే చాలు, అడ్జస్ట్ చేస్తే చాలు, అదే కుట్టేసేస్తుంది. ఇలాంటి ఆధునికమైనటువంటి మిషన్ అంతా ఇస్తున్నాం.
0: ద మోడర్న్ మిషన్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్.
1: ఇంకా మరికొంతమంది ఈ పని లేక ఈ శకునులు, దుర్యోధనులు ఇట్లాంటి వారంతా చూడు, వాళ్ళ జతంలో చేరుకొని ఇష్టం వచ్చినట్టుగా వాగేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కారణమేమిటి? వారికి ఏ పనులు ఉండవు. అలాంటి వారికి కూడా పిలిచి వారికి ఒక రిక్షా ఇచ్చి పని చేసుకోనైనా అని ఇచ్చేసేస్తున్నారు.
0: There are also there aimless people who have no job, who have no work whatsoever. They join the company of
1: Duryodhana.
0: They are going to be present with the rickshaws. With this rickshaw they will be able to carry on their living.
1: ఇంకా మన చుట్టూ పరిసర ప్రాంతములంతా కూడాను ఏదో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉండేటువంటి వారికంతా కూడాను మేమే ట్రాక్టర్స్ అంతా తెచ్చి మేమే దున్నిచ్చి వారితో ఏమాత్రం కూడా వసూలు చేయకుండా వర్షం పడతానే పల్లె పల్లెకు వెళ్లి వారి భూములంతా సాగు చేపించి వారికి పంటలు పండించే ఏర్పాటు చేస్తున్నారు.
0: There are people all around owning 4 to 5 acres of land. We are going to present on tractors.
1: ఏ ప్రభుత్వం చేస్తా ఉంది?
0: What government is doing it?
1: ఏ వ్యక్తులు చేస్తున్నారు?
0: What individual is doing it?
1: అందరూ చెప్పేవారే కానీ చేసేవారు లేరు.
0: All say but they don't do.
1: నిజంగా ఇక్కడికి వచ్చి ఏమి జరుగుతోంది అనేటువంటి కన్నులు చూచేటువంటి విజ్ఞానికే తెలుస్తుంది, కానీ ఎక్కడెక్కడ కూర్చుని అజ్ఞానంగా మాట్లాడేటువంటి వారికి ఏమీ తెలియదు.
0: The knowledgeable one who would come here and observe in person will be able to know, not the one.
1: 30 సంవత్సరముల లోపలే ఈ ప్రశాంతి నిలయం లోపల పుట్టపర్తి కుగ్రామము.
0: Puttaparthi is a tiny village.
1: ఈనాడు పుట్టపర్తి గొప్ప పట్టణంగా మారిపోయింది.
0: Puttaparthi today is a great city.
1: ఎవరు మార్చగలరు?
0: Who can make it like that?
1: మా ఇండ్లు మేము కట్టుకున్నాము అని వారు చెప్పొచ్చు.
0: They may say we have built a house.
1: ఆ ఇండ్లు కట్టుకోవడానికి ధనం ఎక్కడి నుంచి వచ్చింది?
0: How could you get the money there?
1: మా ప్రశాంతి భూమి కొనే సమయంలో 1 ఎకర 200 రూపాయలు.
0: At the time of construction of this ప్రశాంతిలయం, each acre cost
1: 100,000.
0: Today one cent costs 80,000.
1: ఈ వెల ఎక్కడి నుంచి పెరిగింది? సాయిబాబు నుంచి పెరిగిందా, మీ నుంచి పెరిగిందా?
0: How do you get the value more and more? It is because of Sai Baba.
1: అనుకున్నాం మేము ఇల్లు కట్టుకున్నామని దీర్ఘంగా మాట్లాడతారు, కానీ ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇంత వెల ఎవరి నుంచి వచ్చింది? ఈ విచారం ఎవరైనా చేస్తున్నారా?
0: You say that we have constructed the houses. How could you have the value?
1: ఇక్కడ సాయి బాబా ఉండినప్పుడే ఇవన్నీ గొప్ప భవనాలుగా చేస్తున్నాయి.
0: So long there is Sai Baba here, all mansions will grow.
1: ఒక్క 2 నెలలు నేను బెంగళూరులో ఉండేటప్పటికి అన్ని షాపులు మూతలబడ్డాయి. ఇంత మాత్రం కృతజ్ఞత ఉండనక్కర్లేదా మానవునికి? ఇంత మాత్రం విచారణ చేయనక్కర్లేదా మానవునికి? గ్రామస్తులు కాని ఇంకెవరైనా కాని ఏ వ్యక్తులైనా కాని ఒక్క వ్యక్తి వల్ల ఇంత ఎత్తు జరుగుతుండాలి.
0: When Swami was there in Bangalore, all the shops had to be closed and bound up.
1: గొప్ప హాస్పిటల్ కట్టడానికి వీలు కాదు.
0: ఇన్ బిగ్ సిటీస్ ఆల్సో ఇస్ నాట్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్.
1: లోపల ప్రపంచంలోనేటువంటి హాస్పిటల్ ఇక్కడ నిర్మించాము.
0: ఏ హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ హియర్ విచ్ ఇస్ నాట్ దేర్ నో వేర్ ఇన్ ద వరల్డ్.
1: పుట్టపర్తి కుగ్రామం లోపల ఎయిర్ డ్రోమ్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా?
0: డిడ్ ఎనీబడీ డ్రీమ్ ఎయిర్ డ్రోమ్ హియర్?
1: ఇది చేయడానికి వీలు కాదు.
0: Is not possible to do.
1: అలాంటిది 10 సంవత్సరం లోపల ఒక్క వ్యక్తి ఇంత అభివృద్ధి గావించాడు. దీనికంటే గొప్పతనం మరొకటి లేదు. ఇది కేవలం వర్ణించుకోవటం కాదు,
0: సత్యాన్ని
1: చెప్పి పెదల లోపల ఈ సత్యాన్ని హెచ్చరించే కోసం చెప్తున్నాను.
0: ఇస్ ఆల్ టేకెన్ అప్ డన్ బై వన్ మాస్టర్ ఇస్ ఓన్లీ టు టెల్ యూ అండ్ కాషన్ యూ.
1: నాకు ప్రచారం అక్కర్లేదు.
0: నో పబ్లిసిటీ.
1: నేను ఎప్పుడు ఎవరితో ఇది చేస్తున్నా అది చేస్తున్నానని చెప్పను.
0: స్వామి విల్ నెవర్
1: కానీ పరిస్థితిని పురస్కరించుకుని ప్రజలకంతా ఈ సత్యాన్ని కొంతవరకు హెచ్చరింప చేయాలి.
0: ఇన్ ది ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ పీపుల్ హావ్ గాట్ టు బి ఇన్ఫార్మ్డ్.
1: కనుక ఎవరు కూడా నోరెత్తడానికి వీలు లేదు.
0: నోబడి కెన్ ఓపెన్ దేర్ మౌత్.
1: వేలు చూపడానికి వీలు లేదు.
0: దే కెనాట్ పాయింట్ అవుట్ దేర్ ఫింగర్.
1: అసూయపరులు వేరే కాదు, ఎన్నైనా చూపొచ్చు.
0: పీపుల్ ఆఫ్ జెలసీ మే షో ఎనీ నంబర్.
1: అలాంటి వారికి మనం ఏమాత్రము జవాబు లేదు.
0: No reply for such people of jealousy.
1: వారిది వారినే శిక్షిస్తుంది.
0: They will be harmed to them.
1: సత్యాన్ని చెప్పి పెదల లోపల ఈ సత్యాన్ని హెచ్చరించే కోసం చెప్తున్నాను.
0: Is all taken up done by one master is only to tell you and caution you.
1: నాకు ప్రచారం అక్కర్లేదు.
0: No problem.

0: అలాంటి వారికి మనం ఏమాత్రము జవాబు లేదు.
1: నో రిప్లై ఫర్ సచ్ పీపుల్ ఆఫ్ జెలసీ.
0: వారిది వారినే శిక్షిస్తుంది.
1: దే విల్ బి హార్మ్ టు
0: దెమ్సెల్వ్స్. మనం శిక్షించనక్కర్లేదు.
1: దే నీడ్ నాట్ బి పనిష్డ్ బై ఎనీబడీ.
0: దివ్యాత్మ స్వరూపులారా, రాబోయేటువంటి కాలములకు మీరందరూ కూడా ఆతృతతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనేటువంటి యొక్క వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. బీ రెడీ ఫర్ ది ఫ్యూచర్. బీ రెడీ యువర్ సెల్ఫ్.
0: ప్రపంచమంతా కూడా ఒక విధమైనటువంటి ఒక దిగ్విజయాన్ని సాధిస్తుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఈ యొక్క సందేశమును మీరు హృదయంలో ఉంచుకుని దినదినానికి మీరు కాచుకుని చూచురండి.
1: ప్రిజర్వ్ దిస్ మెసేజ్. వెయిట్ ఆన్, వెయిట్ ఆన్ డే బై డే.
0: సాయికి ఏది ఒక్కటి ఇష్టం లేదు.
1: Sai doesn't like
0: anything. మీ నుంచి నేను కోరటం లేదు.
1: స్వామి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: కానీ నేను కోరేది ఒక్కటే, నిర్మలమైనటువంటి ప్రేమతో విశాలమైన భావంతో సమాజ సేవను చేయండి.
1: స్వామి వాంట్స్ ఓన్లీ వన్ థింగ్, విత్ ద ప్యూర్ హార్ట్, విత్ లవ్ ఫర్ ది సొసైటీ.
0: అనవసరమైనటువంటి విషయాల లోపల నేను ఎప్పుడు ప్రవేశించను.
1: స్వామి విల్ నెవర్ ఇన్వాల్వ్ హింసెల్ఫ్ ఇన్ అదర్ మ్యాటర్స్.
0: అందరూ మనవారి.
1: All belong.
0: అందరి యందు దైవత్వం ఉన్నది.
1: There is divinity in everyone.
0: కానీ వారు దురదృష్ట వశాత్తు, ఏ జన్మాంతర కర్మ వశాత్తు వారికి కొన్ని పిచ్చి బుద్ధులు పుడుతుంటాయి.
1: Either because of misfortune or because of past life.
0: తాత్కాలికంగా వచ్చేటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు.
1: They also come in between but not permanent.
0: కనుక దుర్యోధన దుశ్శాసనాదులు కూడాను ఆ తాత్కాలికంగా వచ్చి తదుపరి కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దుర్యోధన దుశ్శాసన ఆల్సో డిడ్ వికెట్ థింగ్స్ ఇన్ ద బిగినింగ్, అల్టిమేట్లీ ప్రే టు కృష్ణ.
0: కనుక మనం ఎవరిని కూడా ద్వేషించనక్కర్లేదు.
1: దేర్ఫోర్ వీ డోంట్ నీడ్ టు హేట్ ఎనీవన్.
0: అందరినీ ప్రేమించి,
1: లవింగ్ ఎవ్రీబడీ,
0: అందరి మంచిని కోరి, లోక సమస్తా సుఖినో భవంతు అనేటువంటి దీర్ఘమైనటువంటి విశాల భావంతో మీరు జీవించడానికి ప్రయత్నించండి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు లివ్ wishing the prosperity of the entire world.
0: సాధ్యమైనంత వరకు మీకు కాలం చిక్కి సాయి సమస్తంలో ప్రవేశించండి. ఇంతకంటే పవిత్రమైనటువంటి సమస్త మరొకటి లేనే లేదు లోకంలో.
1: If you find time, join Sai organizations and do service.
0: లోకంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటా ఉంటున్నాయి, వాటి విషయం నేను చెప్పను. కానీ మన ఆర్గనైజేషన్ లోపల ఉండినంత పవిత్రత ఇంక ఏ ఆర్గనైజేషన్ లో కూడా లేదు.
1: There are many, many organizations, but the sanctity is more and more.
0: ఇతరులు ఎన్నో మాట్లాడవచ్చును కానీ
1: many things might be talked about.
0: మన సంస్థలు ఎప్పుడు ఉపకారమే ఉపకారమే ఉపకారమే.
1: But our organizations render service.
0: సహాయమే సహాయమే సహాయమే.
1: They give help all the time.
0: ఇది మన సంస్థల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: These are the aims of our organization.
0: కనుక ఎవరైనా ఏ జాతి వారైనా, నాకు జాతి మత భేద కుల భేదములు ఏమాత్రము లేవు, ఈ 18వ తేదీకి అందరూ ఆనందంగా వివాహానికి సిద్ధమై రండి. తప్పక నేను ఆనందంగా హృదయోల్లాసంగా మీ యొక్క జీవితంలో మరవరాని ఆనందాన్ని అందించి మీకు గృహస్థ ధర్మాన్ని అందిస్తాను.
1: బి రెడీ టు అటెండ్ ది 18th ఫంక్షన్. మ్యారేజెస్ ఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్. స్వామి విల్ మేక్ యూ హ్యాపీ, టేక్ యూ టు ఎక్స్టసీ.
0: రేపటి నుంచినే ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు ఆ యొక్క వివాహమును సంబంధించినటువంటి బిడ్డ బాయి ఈ రెండింటి యొక్క పేర్లు, తల్లిదండ్రుల పేర్లు వాళ్ళకి అందించి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చును.
1: ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ గో టు ద ఆఫీస్ అండ్ రిజిస్టర్ గివింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్.
0: అయితే ఒక్కటి, ప్రభుత్వం యొక్క నిబంధనలకు ఏమాత్రం కూడా మనం ఉల్లంఘించుకోకూడదు.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ ట్రాన్స్గ్రెస్ గవర్నమెంట్ రూల్స్.
0: ఇన్ని విధమైన ఆదాయాలు వస్తున్నాయి అని చెప్పి పూర్వం ఒక వివాహం చేసుకుని కూడా తిరిగి ఇంకొక వివాహం రాకూడదు.
1: బికాస్ ఆఫ్ ది బెనిఫిట్స్ నౌ ద వన్ హూ హస్ ఆల్రెడీ మ్యారీడ్ షుడ్ నాట్ బి ప్రిపేర్డ్ టు మ్యారీ అగైన్.
0: అలాంటి మాత్రం వస్తే మేము అంగీకరించము.
1: ఇఫ్ సచ్ పీపుల్ కమ్ దే విల్ బి రిజెక్టెడ్.
0: ఇంతే కాకుండా బాల్య వివాహం అని కూడా ఒక చట్టం ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ లా, ద చైల్డ్ మ్యారేజ్.
0: ఏదో ఈ సమయం చిక్కింది, తర్వాత మాకు చిక్కుతుందో లేదో అని ఏ 12 సంవత్సరంలో బిడ్డను తెచ్చి వివాహం చేయకూడదు. 18 సంవత్సరములు కావాలి.
1: బికాస్ ద టైమ్ హ్యాస్ కమ్ దే షుడ్ నాట్ బ్రింగ్ ద గర్ల్స్ ఆఫ్ 12 ఇయర్స్ ఓల్డ్, దే షుడ్ బి 18 ఇయర్స్.
0: ఇలాంటి దాంట్లో ఎవరు కూడా ఏ ప్రభుత్వము ఇంకా ఎంత చిల్లర మంది ఉంటారు, తప్పు చూసేటువంటి వారే ఉంటారు, వాళ్ళు కూడా ఇలాంటి దాన్ని ఒక ఆస్కారంగా తీసుకుంటారు.
1: గవర్నమెంట్ అండ్ చీఫ్ పీపుల్, దే ఆర్ మెనీ పీపుల్ హూ విల్ షో ద పాయింట్ అవుట్. వీ షుడ్ నాట్ గివ్ స్కోప్.
0: కనుక సాయి సంస్థల వారందరూ కూడాను ఇందులో పాల్గొని వారి మంచి చెడ్డలు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కొంతవరకు విచారించి అలాంటి దంపతులను తీసుకుని వచ్చి మీరు కూడా ఈ అవకాశంలో చక్కని ఆనందాన్ని అనుభవించండి.
1: Therefore, members of this organization should make proper inquiry and bring them here.

मुरदास प्रभु हे गिरिधारी, मीरा के प्रभु उदय विहारी।

的最最美丽，爱海的心是我最的美丽。就像他们的跑跑是最美丽，就像他们的跑跑是最美丽。

0: బ్రహ్మానందం. ప్రాచీన మహర్షులు షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి భగవంతుని గురువుగా ఎన్నుకొని విశ్వసించి గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులయ్యారు.
1: With ancient seers and sages, down the ages, have looked upon God as the Guru Himself and assigned to Him many attributes and worshipped God Himself as Guru, in the process themselves becoming enlightened ones.
0: Antarathani Guddhiji ప్రవర్తన యందు పరివర్తన కలిగి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని విశ్వసించడమే ప్రధానమైనటువంటి లక్ష్యమని గుర్తించారు.
1: They further recognize that to know one's own self and to attain divinity, it is equally essential not only to grasp the inner significance of these dictums, but also to practice them.
0: గురుత్వమనగా దివ్యత్వమైన దైవత్వము అనేటువంటి సత్యాన్ని ద్వారా ఋషులు వివరించారు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ శ్లోక దే డిసైడెడ్ ద రిషి లుక్డ్ అపాన్ గాడ్ యాజ్ గురు అండ్ గురు యాజ్ గాడ్.
0: బ్రహ్మానందం అనగా ఏదో ఒక ప్రత్యేకమైన స్థితిని అనుభవించటమని ఈనాటి మానవుల యొక్క భ్రాంతి.
1: It is man's illusion today that when he looked upon this word Brahmanda, he assigns to it a certain place.
0: Prati manavudu tappana sariga ee brahmanandam anetunte yokka vishayanni telusukovadam atyavasaram.
1: It becomes of necessity for every individual to understand the inner significance of this word Brahmananda.
0: Jagatte brahmanandam.
1: The world itself is Brahmananda.
0: బ్రహ్మాండమే జగత్
1: అండ్ బ్రహ్మాండ ఇస్ జగత్.
0: జగత్ బ్రహ్మానంద స్వరూపమని ఈ వాక్యము శాస్త్రములు వివరించట చేత శాస్త్రములు పఠించినటువంటి వ్యక్తులు కేవలం బ్రహ్మానందమనే పదమును ఉచ్చరిస్తూ అంతటితోనే సంతృప్తి నందుతున్నారు.
1: Those who have looked deeper into such issues have satisfied themselves with feeling that this creation is a manifestation of that Brahmana Swarupa.
0: Andhulu jagattu yande janminchi jagattu nande jeevinchi jagattu nande abhrutunandi jagattu ane kunti oka vishayanni vintu undinappatikini jagattu lo chudutam unde.
1: The blind person is born in the world, is brought up in the world, makes each sort of living in this world, but nevertheless he cannot see the world.
0: అదే విధముగాని సాధకుడు జగత్తు నందే జన్మించి బ్రహ్మము నందే నివసించి బ్రహ్మము యొక్క తత్వాన్ని గుర్తించి బ్రహ్మము యొక్క స్థాయిని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ అంధునకు ఈ వ్యక్తికి వ్యక్తి భేదం లేదని మనం నిరూపించవచ్చు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఏ సాధక హూ బోర్న్ ఆఫ్ దిస్ వరల్డ్ హూ లుక్స్ అపాన్ దిస్ బ్రహ్మతత్వ అండ్ హూ వాంట్స్ టు లివ్ హిస్ థాట్ ఇన్ బ్రహ్మతత్వ బట్ నెవర్ కెనాట్ అటైన్ ఇట్ ఈ సెకండ్ దిస్ నైన్ పర్సన్.
0: ఈ బ్రహ్మానందం అనేటువంటి పదములకు అనేక విధములైనటువంటి అర్థములను మనము గుర్తించవచ్చు.
1: వీ కెన్ అసైన్ ఎనీ నెంబర్ ఆఫ్ మీనింగ్ టు దిస్ వర్డ్ బ్రహ్మానందం.
0: కనకనక వస్తు వాహనాలు
1: మెటీరియల్ పొజిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వెల్త్
0: కీర్తి మర్యాదలకు
1: in terms of fame and positions of
0: పదవి ప్రతిష్టలకు
1: or in terms of one's own honor and dignity in society
0: ఆరోగ్య ఆధ్యములతో
1: and in terms of these material pleasures
0: విద్యా పాండిత్యములతో
1: or one's scholarship of the book
0: ఏకచక్రాధిపత్యం నేలుతున్నటువంటి స్థితి ఎందు కలిగేటువంటి ఆనందమునకు మానుష్యానందము అంటే
1: and one who holds complete sway over his domain. These are all ananda all right, but something pertaining to manasa.
0: అనగా మానవునికి కావలసినటువంటి భోగ భాగ్యములు లేదు, వ్యక్తి కొరతయు లేక వ్యక్తి విధమైనటువంటి ఇక్కతులు కలుగుక సర్వ విధమైనటువంటి ప్రశాంతులు పొందేటువంటి స్థితికి ఈ మానుష్య ఆనందం అని కూడా మనం పేరు.
1: In other words, this Manushananda, as we come to know it, is rather, it pertains to a person who can enjoy all material prosperity, all wealth, all possessions, occupies a position, and so
0: on.
1: A few steps above this Manushananda is the second one called Gandharvananda.
0: ఈ గంధర్వానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పితృదేవతానందము అని పేరు.
1: And there is just a third one, which is 100 steps above this Gandharvananda. It's called Pitrudevananda.
0: ఈ పితృదేవత ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది అజానజ ఆనందము అని పేరు.
1: And 100 times more powerful is the Ajatananda.
0: అజానజ.
1: అజానంద.
0: ఈ అజానజ ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే దేవానందము అని.
1: అండ్ 100 టైమ్స్ మోర్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ద దేవానంద.
0: ఈ దేవానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే ఇంద్రానందం.
1: 100 టైమ్స్ ఈవెన్ గ్రేటర్ దాన్ ది దేవానంద ఈజ్ కాల్డ్ ఇంద్రానంద.
0: ఇంద్రానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిదే బృహస్పతి ఆనందం.
1: 100 టైమ్స్ అబౌవ్ దిస్ ఇంద్రానంద ఈజ్ బృహస్పతి ఆనందం.
0: ఈ బృహస్పతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది సచ్చిదానందము అని.
1: 100 టైమ్స్ మోర్ పోటెంట్ దాన్ దిస్ బృహస్పతి ఆనంద ఈజ్ సచ్చిదానంద.
0: ఈ సచ్చిదానందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ప్రజాపతి ఆనందం.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ సచ్చిదానంద ఈజ్ కాల్డ్ ప్రజాపతి ఆనందం.
0: ఈ ప్రజాపతి ఆనందముల కంటే 100 రెట్లు అధికమైనటువంటిది హిరణ్యగర్భ ఆనందము.
1: 100 టైమ్స్ గ్రేటర్ దాన్ దిస్ ప్రజాపతానంద ఈ హిరణ్య గర్భానంద.
0: ఈ హిరణ్య గర్భానందమునే బ్రహ్మానందము అని చెప్పబడుతుంది.
1: ఇట్ ఈస్ దిస్ హిరణ్య గర్భానంద విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ బ్రహ్మానంద.
0: సామాన్య మానవుల యొక్క ఆనందమునకు ఇన్ని విధములైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి అందినటువంటి ఈ బ్రహ్మానందమునకు వ్యత్యాసం ఏమని మనం గుర్తించవచ్చు.
1: నౌ యూ కెన్ సీ ద గ్రేట్ డివైడ్ బిట్వీన్ దిస్ ఆనంద పర్టైనింగ్ టు మ్యాన్ అట్ వన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ and this hiranya garbhananda at the far end.
0: Idi kevalamu manasiku yokka sthayi yokka marpule gaani anya marpulu kaadu.
1: But then you also should know that these pertain to one's ways of perceiving a personality.
0: Mani yeva manishyanam karanam nallamatte vannattu ee brahmanandamulaku manishyanandamulaku yetti bhedamu lekapoyinappatikini tama tama sthayini gurinchukoni గుర్తించుకుని ఈ ఆనందం యొక్క స్థాయిలు మార్పు తెలుస్తూ ఉంటాయి.
1: నా ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ది మైండ్ ఆపరేట్ యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ అట్ డిఫరెంట్ రంగ్స్ ఆఫ్ దిస్ లాడర్ వన్ టు సర్టెన్లీ కీప్ సేయింగ్ దట్ హీ ఇస్ ఇన్ దిస్ బ్రహ్మానంద స్టేజ్ ఆల్ ది వైల్ రిమైనింగ్ ఇన్ దిస్
0: ఈ బ్రహ్మానందం యొక్క స్వరూపమే సత్వరూపము అని కూడా చెప్తా వచ్చారు.
1: ఇట్ ఈస్ ఆల్సో బీన్ సెడ్ దట్ దిస్ బ్రహ్మానంద స్వరూప ఈజ్ వన్ టోన్ స్వరూప సత్వరూప.
0: ఈ సత్వరూపం అనగా ఏమి?
1: వాట్ ఈస్ దిస్ సత్వరూప?
0: జాగ్రత్తలో జాగ్రత్తగా గుర్తించేటువంటి జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తనే స్వస్వరూపం.
1: ఇన్ ద వేక్ఫుల్ స్టేట్ వెన్ యూ నో దట్ ఇట్ ఈస్ ఆల్ దట్ యూ సీ ఈస్ పర్టైనింగ్ టు యువర్ వేక్ఫుల్ స్టేట్ దట్ ఈస్ దిస్
0: స్వస్వరూపం. అనగా తన ఉనికిని తాను గుర్తించుకోవటమే స్వస్వరూపం.
1: దిస్ ఈస్ దిస్ స్వస్వరూప మీనింగ్ యూ నో వాట్ యు ఆర్.
0: ఈ ఉనికి అనగా జాగ్రత్తని.
1: అండ్ దిస్ రియలైజేషన్ ఈజ్ దిస్ జాగ్రత్త.
0: జాగ్రత్తలోని ఉనికియే ఈ యొక్క స్వస్వరూపము.
1: ద రియలైజేషన్ ఇస్ వేక్ఫుల్ స్టేట్ ఈజ్ వన్ స్వస్వరూపం.
0: స్వస్వరూపమే అక్షరము.
1: అండ్ దిస్ సత్వరూప ఈజ్ అక్షరం.
0: అక్షరమే ప్రణవము.
1: అక్షర ఇన్ టర్న్ బికమ్స్ ప్రణవం.
0: ఈ ప్రణవమే బ్రహ్మము.
1: అండ్ ప్రణవ ఇన్ టర్న్ ఇస్ బ్రహ్మ.
0: కనుకనే ఈ బ్రహ్మానందం అనేటువంటి యొక్క తత్వమునకు అనేక విధమైనటువంటి స్థాయి ఉంటున్నది.
1: So we find that for this Brahmananda, there are different stages that one can think about.
0: Nekam sattra bhagavadanti. Unnati vakkate ayinappatikini, tamatama yokka karmalu, tamatama yokka sthayilu, tamatama yokka bhagyatalu, vyatyasamuga gocharinchadam chetane, ee anandamunaku, ee vidhamainatuvanti, roopanamamu yerpadutu vachayi.
1: Though to be sure, there is one and only one thing. In terms of one's action, one's responsibility, one's duty, one would see the one thing as a many.
0: ఈ బ్రహ్మానంద స్థాయి యందు ఏ విధమైనటువంటి యొక్క స్థితి ఈ మనసు అనుభవిస్తుంది అనేక విషయాలు కూడా మనం గుర్తించాలి.
1: We should also recognize the type of ananda that the mind as such experiences in this state of brahmananda.
0: ఈ నేను నేను అనే నేను అంతమైనప్పుడే ఈ యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
1: You talk about this I and I. The moment this I vanishes, you can experience this ananda.
0: Nenu aneetundi nenu lekapothame deeni yokka swaroopam.
1: The very form of this brahmananda is when you have no place for this I.
0: Ee nenu aneetundide vedam. Nenu kaakunda nenu nenei undatame vedanta.
1: This I is a question of distinction. That is a question of dividing. When you say there is no I, that is vedanta.
0: Nenu vaitam.
1: This I signifies dualism.
0: Nenu kaani sthiti advaitam.
1: That says where I does not exist, that is non-dualism, advaitam.
0: Ee dvaitamu charam.
1: This dvaita is chara.
0: Advaitamu acharam.
1: Whereas advaita is achara.
0: Ee acharatattvani gurtinchukotame brahmanandama yokka swaroopamu.
1: And the very form of this brahmananda is to recognize this achara swaroopam.
2: Kanuka itti brahmananda swaroopudu, achara swaroopudu, pranava swaroopudu, evaru paramatmude. So who is this brahmananda swaroopa, akshara swaroopa and pranava swaroopa?
0: Kanuka guru vanaga parabrahma tattvame gurutvam ane tilisu satyanni manam gurtinchali.
1: That is Brahma himself. So who is this Guru? Guru is nothing short of Brahma himself.
0: Paramasukhadam. Ini paripurnamainatuvanti sukhamto undutundi.
1: Then you come to this paramasukhadam. One which is not devoid of the totality of this sukha.
0: Vedamanandu. Kasmai namaha sarkarmani. Kasmai namaha karmani. భగవంతుడు సుఖస్వరూపుడు అని నిరూపించు.
1: The Vedas have proved and determined that God is సుఖస్వరూప.
0: సుఖం అనగా ఏ?
1: What is the meaning of this word సుఖ?
0: కేవలం శారీరక సంబంధమైన సుఖమా?
1: Does this సుఖ signify bodily comfort?
0: లేక మానసిక సంబంధమైన సుఖమా?
1: Or does it pertain to the mind?
0: లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా?
1: Or pertains to ఇంద్రియస్?
0: ఏదో వాటి నివర్తంతే అప్రాప్య మనసాహ. మనస్సులకు ఇంద్రియములకు గోచరము కాక అతీతమై ఒక విధమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందినటువంటి సుఖమే నిజమైన సుఖం.
1: The sukha that you are talking about is that which transcends the limitation of the mind and the indriya, which is beyond their comprehension.
0: ఇదియే గురుత్వమని కూడా నిరూపిస్తూ వస్తారు విషయం.
1: The rishis have proved once again that this is గురుత్వం.
0: అనగా సుఖస్వరూపుడు ఆత్మని అనేటువంటి నిర్ణయమైంది.
1: That is, they have proved that this సుఖస్వరూప is the ఆత్మ.
0: కేవలం కేవలం అనగా దేశ కాలములకు అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి శక్తి.
1: నౌ దిస్ వర్డ్ కేవలం మీన్స్ దట్ ఇస్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ కంట్రీ.
0: దేశమునకు, కాలమునకు, పాత్రకు కట్టుబడక తాను సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య తత్వమని కేవలం అన్నారు.
1: దిస్ ఎనర్జైజింగ్ ఫోర్స్ విచ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్ ఆఫ్ టైం, ప్లేస్ అండ్ సర్కమ్స్టాన్స్. దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కేవలం.
0: కనుక ఇది కేవల తత్వము, కేవల స్వరూపము, ఒక దైవత్వము.
1: అండ్ దిస్ నేచర్ ఈజ్ వెరీ గాడ్.
0: ఇంకా నాలుగవది జ్ఞానం. కేవలం జ్ఞానమూర్తి. జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు అద్వైత దర్శనం జ్ఞానం. రెండు కానిటువంటి యొక్క స్థితిని పొందినటువంటి వాడు దైవము.
1: Then the fourth component is this Jnanamurti, one who is not bound by this duality, one who transcends this.
0: ఈ జ్ఞానమూర్తి అనేటువంటి వాడిని గురువుగా స్వీకరిస్తూ వస్తారు.
1: దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ సచ్ ఎ పర్సన్ ఆఫ్ జ్ఞాన యాజ్ గురు.
0: కనుక ఈ గురువు అనగా కేవలం గైడ్ పోవచ్చు, మార్గములు నిరూపించి ప్రయాణికులకు సహాయం చేసేటువంటి యొక్క ఒక గైడ్ పోస్ట్ గా నిర్మించారు.
1: So this guru is like the guide post who points to you the way that you have to take on your onward journey.
0: Kani ee guide post palanikku vellinappudu palani gramam cheptundi ani maatrame vishistunu gaani ee madhyalo undinatundi yokka vetta pallamulu ye maatram kuda nirodhinchadu.
1: Now what does the guide post do? It indicates to you that if you go this way you are going to reach this particular village or town.
0: Kani bhagavantudu anetundi jnanamurti అట్టు కాకుండా క్షణ క్షణము కూడా అడుగడుగునకు నీ యొక్క ప్రయాణమును గుర్తించి గమ్యము చేర్చడానికి తగినటువంటి భద్రతను ఏర్పరుస్తాడు.
1: He doesn't say anything about the nature of your journey, but God on the other hand uses this Jnanamurti, takes care of you at every step of your journey.
0: నీ వెంటనే గంటనే వింటనే గంటనే ఉంటుంది. నీ యొక్క మార్గానికి ఏ విధమైనటువంటి యొక్క అడ్డులు రాకుండా
1: Kalyani here is third. He is with you, when you, around you, about you, taking care of you and every step. Satya Jnana Murthy, Bhagavan today. Satya Jnana Murthy is God Himself. Think I will say, Dvandva Atitam. Then we come to the fifth one, Dvandva Atitam. Sukha Dukkha Manasu. That is, either for joy or sorrow.
0: Lava Nashtamalanu.
1: Loss or gain.
0: Ninda Sukhalanu.
1: Or criticism of faith.
0: Titoshtamalanu.
1: Or cold and heat.
0: Atitam Enekunti Sahila Udinekunti.
1: One who is above all such divisions.
0: Nindala Sukhungasa.
1: Pathami to
0: Vrannanami Sukhungasa.
1: Or being puffed up by praise.
0: ఈ కుంగి పొంగనటువంటి యొక్క సమస్తము ధరించినటువంటి వారు భగవంతుడే.
1: వన్ డజన్ గెట్ ఇన్ఫ్లేటెడ్, వన్ డజన్ గెట్ డిఫ్లేటెడ్, దట్ ఈస్ హిస్ గాడ్.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క ద్వంద్వాతీతం అనేటువంటి యొక్క తత్వము ఒక్క భగవంతుడికి మాత్రమే చెల్లుతుంది.
1: సో దిస్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సెండింగ్ సచ్ లిమిటేషన్ ఈస్ గివెన్ ఓన్లీ టు గాడ్.
0: గగన సదృశ్యం అనగా గగనము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: Then we have the sixth one, Gagana Sadrusha. Gagana is something sky which is all pervading.
0: Akasam yevidhanga sarvatra vyapinchi unnado ade vidhamugane daivatvam sarvavyapakamaneyatundi satyanni nirupistu vachindi.
1: Just as the sky is all pervading, so is God all pervading.
0: Kanuka ee sarvavyapi sarvajnudu sarvashaktimayudu ayinatundi bhagavantunni guruga chetarichu vachadu.
1: So the omniscient, omnipotent and omnipresent God is very your guru.
0: తత్వమస్యాదిలక్ష్యం అహం బ్రహ్మసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్వం అసి అనేటువంటి ఈ మహావాక్యములతో మహావాక్యములు లక్ష్యముగా నిరూపించి లక్ష్యముగా నిర్మించి ఆ లక్ష్యాన్ని ప్రపంచములకు దాటేసి వారు భగవంతుడు.
1: ద ఫో మహావాక్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ గివెన్ టు అస్ ఇన్ ద స్క్రిప్చర్. One who is verily that and one who proves to you the truth contained in these statements.
0: Inka ekam, ekam anaga, okkate, okkate bhagavantudu.
1: Ekam, the one and the only one, that is God.
0: Jaka svasna sushuttari yandu, enni karmalu acharinchinappatikini, enni krityamulanu taanu anubhavinchinappatikini, etuvanti paristhitullo marpu chendinappatikini, taanu ekatvamai untuntadu anetundi satyanni nirupistu vachindi.
1: Either in your wakeful state, or your dream state, or your deep sleep state, whatever you might be doing, whatever you might be thinking, you are very in the reality proper. There is no second, you are the only one.
0: Jagratalo anika drishyamulu manam chudavachu.
1: Right? In our waking state, we do come across any number of sights.
0: Anika vidhamulaina karmalu acharinchavachu.
1: We also perform any number of actions.
0: Anika vidhamulaina anubhutulanu manam anubhavinchavachu.
1: We also undergo many experiences.
0: స్వప్నంలో మరొక రీతిలో మనము ఈ యొక్క అనుభూతులను అందుకోవచ్చు.
1: ఇన్ ద సేమ్ మ్యాన్ ఐ నో డ్రీమ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అరవి
0: సుశక్తి స్థితి అందు అనేక విధమైనటువంటి ఆనందమును అనుభవించవచ్చు.
1: లైక్ వైజ్ ఇన్ అవర్ డీప్ స్లీప్ స్టేట్ వి మస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ఫోల్డ్
0: ఈ అవస్థలు ఎందు మన కర్మలు కానీ మన అనుభూతులు కానీ వేరు వేరు అయినప్పటికీ అనుభవించినటువంటి వ్యక్తి ఒక్కడే అనేక సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ దీస్ డిఫరెంట్ స్టేట్స్ ద ఎక్స్పీరియన్సెస్ ద యాక్షన్స్ అండ్ యువర్ థాట్స్ కుడ్ బి డిఫరెంట్ బట్ ద పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అండర్గోయింగ్ ఆల్ దిస్ ఇస్ వన్ అండ్ ద సేమ్. దట్స్ ద ట్రూత్ కంటెయిన్డ్
0: కనుకని దైవత్వము సర్వత్రా ఉండినప్పటికీ వ్యక్తిత్వం నందు దివ్యత్వం నందు పవిత్రత ఎందు కూడాను ఏకత్వమైన యొక్క దైవత్వంగా తాను ప్రకాశిస్తూ వస్తుంటాడు.
1: Certainly God is all pervasive. But at the same time, in one's own individual personality, in one's own thinking, in one's own actions, He is one. This is the truth contained.
0: Tadupari Nityam.
1: That's why we come to this word Nityam.
0: It is Shastitam in Adventure.
1: Nityam, something which is permanent.
0: Marku Chandra Adventure
1: doesn't undergo any change.
0: ఇలాంటి బాస్కు చెందినటువంటిది నిత్య సత్య నిర్మూలమైనటువంటిది నిర్గుణం నిరంజనం సనాతనం విచేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు ఇదే దైవత్వము అనేటువంటి దాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: దిస్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ విచ్ డస్ నాట్ అండర్గో ఎనీథింగ్ విచ్ ఇస్ ప్యూర్ విచ్ ఇస్ సబ్లైమ్ విచ్ ఇస్ సెరీన్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ ప్యూర్ ఆల్ దిస్ ఇస్ గాడ్.
0: ఈ నిత్యము అనేటువంటి దానికి అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: Here again, there are other interpretations given to this word, Nityam.
0: ఈ విధమైనటువంటి అర్థం తీసుకున్నప్పటికీ మార్పు చెందినటువంటిది శాశ్వతమైనటువంటిది అనేటువంటి యొక్క అంతరార్థాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: Now, it might have a meaning of meaning, but what it really means is that which does not undergo anything, which is permanent and lasting.
0: తదుపరి విమలం.
1: Then we have this word, Vimalam.
0: எட்டி மாலிங்கமும் லேக்க பரிசுத்தமை பவித்திரமை ஸ்திதி ஒரு தெய்வம்.
1: That state of God is that where there is no trace of impurity, dirt, or filth.
0: Ilan Devaswami Guru Sangha Sikarishu Vacharu Anadi Rishudu.
1: So rishis of those days would have such a God as their Guru.
0: Tadupari Achalam.
1: That's why we have this word Achalam.
0: Anaga Chanachanam Kurumu Mahatma Chindya Kintirikadi.
1: That means that which does not change with every passing second.
0: ஏ ஆகாரம் வந்து உண்டினப்படுகி ஆகாரமும் மாற்று சென்றப்படுகி ஆப்பு தத்துவமும் ஏ விதமே சொல்லு கலத்தமோ லேசுண்டா உங்களுக்கு
1: வாட் எவர் ஃபார்ம் இட் மைட் என்கம்பர் த ஆத்மா அஸ் சச் ரிமைன்ஸ் பெர்மனன்ட் இட் டஸ் நாட் அண்டர்கோ எனி சேஞ்ச்.
0: மனசு மனிதி கலத்தம்தோ கூடினட்டு ஸ்வரூபம்.
1: த மைண்ட் அண்ட் அ மேன் தே ஹேவ் திஸ் வேவரிங் நேச்சர் வெரி சேஞ்ச்.
0: அப்படி ஈ ஜெகத்து நந்து ఈ అచలమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవడానికి సాధ్యమవుతుంది.
1: బట్ వన్స్ దే రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్ అసలు దిస్ అన్వేరింగ్ నేచర్ దే కెన్ సాంక్టిఫై దెం.
0: అనేక మంది తెలిసి ఉండవచ్చు.
1: దే ఆర్ మెనీ హూ మైట్ హావ్ నోన్ అబౌట్
0: ది మా బొమ్మలు ఒక్క క్షణములకు 16 పర్యాయములు చేస్తుంది.
1: దీస్ ఫిగర్స్ దట్ యు సీ ఇన్ ఎ సినిమా ఫర్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ సెడ్ లెట్ చేంజ్ 15 టైమ్స్.
0: కనుకనే ఆ సినిమాను జగత్తు అని చెప్తూ
1: వచ్చారు. సినిమా హెస్ బీన్ కాల్ దిస్ వర్ల్డ్
0: అనగా కల్పితమైన జగత్తు అని.
1: దర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్
0: కృత్రిమైనటువంటి జగత్తు అని
1: విచ్ ఈస్ ఆర్టిఫిషియల్.
0: కనుకని ఈ తెలిసేటువంటి మనసు కలిగినటువంటి జీవితము కృత్రిమైనటువంటి జీవితమే.
1: సరే దట్ మైండ్ విచ్ కీప్ చేంజింగ్ దా ఈస్ లీవింగ్ అన్ ఆర్టిఫిషియల్ సూపర్ఫిషియల్ లైఫ్.
0: ఇది చరవతో కూడినటువంటిది కనుక ఇది ఏ విధమైన శాశ్వతత్వము ఉండదు.
1: Because it is continually undergoing a change, it can never aspire for that unchanging state, unwavering state.
0: Achara swarupudaina chitti vaadu telisina chitti vaadu kanaka atane bhagavantudu.
1: Whereas this achara swarupa, one who does not waver, who remains permanent, who does not change, that is God.
0: Sarvadhi sakshi bhutam.
1: Then we have this sarvadhi sakshi bhutam.
0: Annintiki taanu oka sakshi bhutudaina untadu.
1: That is why everything around him, he is this witness, eternal witness.
0: ఇది సాక్షిభూతుడనిగా ఏ విధంగా మనం నిర్వహించవచ్చు?
1: హౌ కెన్ వి ప్రూవ్ దిస్?
0: అన్నింటి ఎందు తానుంది, అన్నియూ తానై, అన్ని జరిపించినది తానై, సర్వం కూడా నువ్వు తానే సాక్షిభూతుడై ఉండకూడదు, తాను అతడుడై ఉంటున్నాడు.
1: బీయింగ్ ఇన్ ఎవ్రీథింగ్, బీయింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ ద ప్రైమ్ ఫోర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ద వన్ హూ రిమైన్స్ పర్మనెంట్ లైక్ దిస్ విక్టర్.
0: అయితే ఈ సాక్షిభూతమునకు మనం ఏమని మనం తెలుసుకుంటున్నాం?
1: Now what actually is the idea that we have of this idea of being a witness?
0: Deenne kit anukodu cheptu vacham.
1: This has also been given the term kit.
0: Kit anukodu
1: meaning awareness.
0: Deenne inkokarithilo manam cheptukovali annapudu manam consciousness antaru.
1: We also use this word consciousness for this.
0: Ee consciousness anukodu daivattam.
1: This consciousness is God.
0: It is chaitanyam to kurinatvantadi.
1: It is this which is full of this energy. This activating force is present everywhere.
0: Bhavatitam. Bhavatana kemastam kurinu antechantadi kaadu.
1: Then you have bhavatitam, beyond one's comprehension.
0: Sarva bhavamunu yandu taanu undi kudanu. Atti bhavamunaku taanu chikkakunda nilutuntadu.
1: He is part and parcel of all that you feel and think and experience. But still you cannot grasp him.
0: దీనిని త్రిగుణ రహితం అన్నారు.
1: దిస్ హెస్ బీన్ కాల్డ్ ఇన్ టర్మ్స్ త్రిగుణ రహితం.
0: ఈ గుణములో గుణము తానున్నాడు కానీ తన ఎందు గుణము లేదు కనుకని త్రిగుణాతీతమని చెప్తూ వచ్చారు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ద త్రీ గుణ బట్ గుణాస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ హిమ్ సో హీస్ బియాండ్ దీస్ త్రీ గుణ.
0: గుణములు అనగా త్రాగదు అని ఒక అర్థం.
1: నౌ ఎ మీనింగ్ అటాచ్డ్ టు దిస్ వర్డ్ గుణ ఈస్ రో.
0: ఈ గుణముల చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
1: ఇట్ ఈస్ దిస్ గుణ విచ్ బైండ్స్ ఎ పర్సన్.
0: ఈ గుణము అనగా ఒక కల్పితము అని కూడా మరొక అర్థం.
1: యట్ అనదర్ మీనింగ్ దిస్ వర్డ్ గుణ ఈస్ దాట్ విచ్ యు మేక్ అప్ విచ్ యు
0: థింక్. కొంతమంది తమో గుణము చేతను, మరికొంతమంది సాత్విక గుణము చేతను, ఇంకా కొంతమంది రజోగుణము చేతను బంధితుడై కావటం చేతనే మానవుడు ఇన్ని బాధలకు గురి అవుతున్నాడు.
1: దేర్ ఆర్ సమ్ హూ ఆర్ టైడ్ డౌన్ బై ది తామసిక్ క్వాలిటీ, సమ్ అదర్స్ బై రాజసిక్ క్వాలిటీ అండ్ యట్ అదర్స్ బై సాత్విక్ క్వాలిటీ. ఇన్ ఆల్ కేసెస్ ఎ పర్సన్ ఇస్ బౌండ్.
0: కనుకనే గుణముల చేత బంధింపబడినటువంటి వాడు మానవుడు, గుణములకు అతీతమైన స్థితి వాడు మాధవుడు.
1: దట్ ఇస్ మ్యాన్ ఇస్ వన్ హూ టైడ్ డౌన్ హూ బౌండ్ బై ది సెన్సెస్. One who prays free of these senses, these gunas, is God. That is Madhava.
0: Matti keta kundalu cheyabadinattu kani kundalalo kodunu matti undadi kani mattilo kundalu ledu.
1: You can make pot out of clay, but you can't perceive a pot in clay.
0: కుండలు చేయబడినటువంటివి మాత్రమే మధ్య కాలంలో కనిపించేటువంటివి మాత్రమే.
1: Now what you see as a final product is adi pot.
0: అదే విధంగానే ఈ గుణము అనేటువంటిది మధ్య కాలంలో మనలో ఆవిర్భవించేటువంటివి మాత్రమే.
1: ఇన్ ద సేమ్ మేనర్ దీస్ గుణ ఆర్ దోస్ దట్ హావ్ టు బి సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ విదిన్ వన్ సెల్ఫ్.
0: కనుక గుణములలో భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడి యందు గుణములు లేవు.
1: That is, in these gunas, God is present. But in God, you can't have these
0: gunas. Gunamu ayinatundi kundali yandu kudanu matti unnadi kani mattilo kundalu levu ani satyaniki chittu vachadu.
1: So these thoughts that are made of clay, that is one way of looking at it. But you cannot look at the thought of the clay in the pot.
0: Itti pavitramainatundi 16 gunamulu kaliginatundi vadu guruvu evaratanu adane sat annaru sat.
1: So these total up to 16 attributes. Who is this person? That is his sat.
0: He sat ani kunti yaka tattamu oka gurutva.
1: And this word sat in turn connotes this gurutva.
0: Sat anaga brahma tattamu.
1: Sat means brahma tattamu.
0: Chit means jeeva tattamu.
1: Chit means jeeva tattamu.
0: ఈ చిత్తనే కొంత జీవుడు సత్తనే బ్రహ్మలో చేరినప్పుడే ఆనందం అనేది లభిస్తుంది కలిపి సత్ చిత్ ఆనందము అని దీని ఒక పేరు.
1: దిస్ జీవ హ్యాస్ టు మర్జ్ ఇన్ దిస్ సత్ గాడ్, దెన్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆనంద.
0: ఏ విధంగా చక్కెర నీటితో చేరినప్పుడు పానకము అనేటువంటి మూడొక పేరు ధరిస్తుందో అదే విధంగానే చిత్ అనేటువంటి జీవుడు సత్ అనేటువంటి దేవుడితో చేరినప్పుడు ఆనందము అనేటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాడు.
1: When sugar gets mixed up with water, it's known as a sweet juice. So also this jiva, this merges in such God to become the third quality ananda.
0: Kanuka guru vanaga kevalamu paashya sambandhamainatundi brahmanulaku lobadinatundi vyaktulu maatrame kaadu.
1: So a guru is one who should not be likened to a person who is tied down by this worldly bond.
0: Brahmanti rahita guruvu brahmanti sahita guruvu ani rendu guruvu.
1: Now there are two types of gurus. One who becomes a victim of this delusion, one who is free of it.
0: Brahmanti sahita guru anaga edo oka brahmanti cheta taanu konni sadhanalu aacharistu vastuntadu.
1: Now the first one, brahmanti sahita guru, he has the feeling of illusion and he keeps performing his
0: sadhana. Deni kosam chestunnadu? Edo oka phala nimittame chestunnadu.
1: For instance, why is he performing sadhana? So that he might reap some benefit of it.
0: Phalamunu aashinchinatundi vaade sadhana kalpataadu gaani phalamunu aashinchinatundi vaadu sadhana cheyadu.
1: One who aspires for a fruit performs sadhana. One who does not aspire does will not do
0: sadhana. Lokamulo sadhana chestu undetundi guruvulu guruvulu kaadu.
1: So in this world, those gurus who do sadhana for the sake of fruit
0: are not sadhana gurus ani cheppavachu.
1: Such people can at best be called sadhana
0: gurus. Bhramti guru ani kuda cheppavachu.
1: They can also be called bhramti guru.
0: Yetti bhramtiyu leka brahmatattvamutoni aanandamunu anubhavinchetundi guruvu okka daivattvam maatrame.
1: There is this God who your true guru, who is not bound down by any such delusion.
0: కనుకనే అట్టి గురుత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము సంపాదించుకున్నప్పుడే ఈ నిత్యత్వం అనేటువంటి సత్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి ఆస్పైర్ ఫర్ సచ్ ఎ గురు ఇన్ టర్న్ కెన్ వి మేక్ అవర్ లైఫ్ వర్త్ వైల్.
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ భగవతి చెప్పారు.
1: Now just now our Supreme Court Chief Justice Bhagavati was quoting to you this sloka.
0: అయితే ఈ గురు బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటి?
1: నౌ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైకనింగ్ ద గురు విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర?
0: గురువు బ్రహ్మన లేకపోతే బ్రహ్మనే గురువ?
1: ద క్వశ్చన్ ఈస్ ద గురు బ్రహ్మ ఆర్ ఇస్ బ్రహ్మ ది గురు?
0: అనగా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ద్వైత స్వరూపులే కాని అద్వైతులు కాదు.
1: మీనింగ్ దిస్ బ్రహ్మ విష్ణు మహేశ్వర హ్యావ్ దిస్ డ్యువలిజం ట్యాక్ ఆన్ టు దిస్.
0: వీరు కాయమును ధరించినటువంటి వారు.
1: దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎ బాడీ.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి కాయమును ధరించినటువంటి వారు సత్యము దేనికి అవుతారు?
1: Now these are the ones who have a body, who have a form, and which are in turn speaking.
0: Bhaktadikta nerasnetche nimittamai భక్తాపుష్టల విశ్వవిద్యా నిమిత్తమై మీరు కొన్ని సమయములందు కొన్ని కొన్ని రూపములు ధరిస్తూ వస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విషెస్ అండ్ డిజైర్స్ ఆఫ్ దేర్ డివోటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే హావ్ టేకెన్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ మీ.
0: సాత్వికమైనటువంటి ఆహారం ధరించినప్పుడు మహావిష్ణువుగా ఉంటున్నాడు.
1: లైక్ వెన్ యూ హ్యావ్ దిస్ సాత్విక్ యాజ్ అ ఫుడ్ హీ బికమ్స్ మహావిష్ణు.
0: కొన్ని అదృష్టములను సృష్టించిన లోపల బ్రహ్మగా నిరూపిస్తూ వచ్చాడు.
1: In terms of creating a few things, he takes on the form of Brahma.
0: ఇతను రజోగుణ స్వరూపుడుగా ఉంటాడు.
1: Now he has this Rajoguna as his chief quality.
0: కొన్నింటిని అటమాచేయటువంటి సమయంలో తమోగుణ స్వరూపుడైనటువంటి ఋతుడుగా ఉంటుంటాడు.
1: And in yet other time, he has this Tamoguna. And
0: he Brahma, Vishnu, Maheshwaru, ఏ ఆకారము ధరించారు? ఏకం సత్ప్రాభోదావదంతి. ఉన్నది ఒక్కటే గాని మూడు ఆకారాలు వేరీగా వచ్చినాయి.
1: Now when even as you are saying that there has been only one and only one form, how then we have three different manifestations thus.
0: Kalukane Brahmane Akaram.
1: That is, Brahma is Akara.
0: Vishnuve Ukaram.
1: So Vishnu is Ukara.
0: Maheshwarade Makaram.
1: And Maheshwara is Makara.
0: Ee Aa Oo Um. Ee moodu chennetti Omkarame vidyasthamaina Akaram.
1: When you put these two three together, you have this Om, and you have this Omkara as the divinity.
0: Kalpa ekakshastu rupadainatunte yokka bhagavantudu moodu aakaramulu yandu cheri ee mumurtulaga velachi jagatnandu sakshishtulaina chestutu ostunda.
1: So God, who is basically one, takes up these three manifestations in order to carry out these three processes of creation, preservation and dissolution.
0: Kalpane itti vijayatamaina sthitini lakshyamga nilchukoni guru brahma గురు విష్ణు గురు దేవు మహేశ్వర అన్నారు. కానీ సామాన్యమైనటువంటి గురువులను బ్రహ్మ విష్ణు మహేశ్వరం అని చెప్పలేదు.
1: సో కీపింగ్ దిస్ పర్స్పెక్టివ్ ఇన్ వ్యూ, వీ హావ్ లుక్డ్ అపాన్ ద గురు యాజ్ బ్రహ్మ, గురు యాజ్ విష్ణు, గురు యాజ్ మహేశ్వర. ఇట్ డస్ నాట్ అప్లై టు అదర్ ఆర్డినరీ వన్ ఆఫ్ ది మిల్ గురుస్ ఇన్ ది వరల్డ్.
0: కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాలను గుర్తించుకున్నప్పుడే యథార్థం మనకు బోధపడుతుంది.
1: సో ఓన్లీ వెన్ వి డెల్వ్ డీపర్ దట్ ఇన్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ కెన్ వి గ్రాస్ప్
0: యథార్థాన్ని మనం అనుసరించినప్పుడే నిత్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవిస్తాం.
1: అండ్ వన్స్ యూ హావ్ కమ్ టు గ్రిప్స్ విత్ ద రియాలిటీ ప్రాపర్, దెన్ యూ కెన్
0: ఈనాటి పదములకు అన్నింటికి అనర్థాలు అభివృద్ధిపరచుకొని నానార్థాలను పెంచుకొని అందులో మనము జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: సో టుడే వి ట్రై టు గివ్ డిస్టార్టెడ్ మీనింగ్ టు ద వర్డ్స్ దట్ హావ్ కమ్ డౌన్ టు అస్ ఇన్ ద ప్రాసెస్ అండర్గోయింగ్ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ అండర్స్టాండింగ్.
0: ఈనాటి దినములు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: టుడేస్ డే ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: కారణం ఏమనగా ఈనాడు వ్యాసుడు,
1: మీన్స్ ద మీనింగ్ బీయింగ్ దట్ టుడే వ్యాస
0: బ్రహ్మసూత్రమును రచించినటువంటి దినం.
1: దిస్ వాస్ ద డే వెన్ హి రోట్ డౌన్ దిస్ బ్రహ్మసూత్ర.
0: ఈ బ్రహ్మసూత్రము జగత్తులకు ఒక దివ్యోపదేశము గావించినటువంటి దినం.
1: దీస్ బ్రహ్మసూత్ర ఆన్ దిస్ డే షోడ్ ద పాత్ ప్రాపర్ ఫర్ మ్యాన్కైండ్.
0: బ్రహ్మసూత్రమునందే ఈ మానవత్వము కట్టబడి ఉంటుందని సత్యాన్ని కూడా మనం నిరూపిస్తూ వచ్చారు.
1: అండ్ this truth was proclaimed that in these Brahma Sutras man has to find his goal.
0: Sutriya Maniganayavani aneka sutramulu yandu aneka manulu yandu okka sutramu chedinattuga aneka vidhamaitunte roopanamulu yandu okka daivattam anetunte brahma tattvamu sutramuga nirupistu vachindi.
1: Now you could have any number of things, but there could be one common denominator. In the same manner, out of all these sutras, this Brahma Sutra has a special meaning.
0: Kaluka prati manavattvam kodanu okka mani vantidi.
1: Therefore, the entire humanity is like a precious
0: mind. ఈ మానవత్వం అనేటువంటి మణుల యందు బ్రహ్మమనేటువంటి సూత్రం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: And in these minds you could find one valuable possession, this sutra.
0: కనుకనే ఇటువంటి బ్రహ్మసూత్రమును రచించి జగత్తులకు అందించి ఈ దివ్యత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ వచ్చారు.
1: సో దిస్ వాస్ ద డే వెన్ ది బ్రహ్మసూత్రస్ వర్ రిటన్ డౌన్ అండ్ హ్యాండెడ్ డౌన్ ఫర్ హ్యుమానిటీ.
0: ఈ పూర్ణిమ అనగా కేవలం ఏ విధమైన యొక్క మక్కలు లేకుండా తెల్లగా తెల్లగా ప్రకాశించే దినమని మనం భావిస్తున్నాం.
1: నౌ దిస్ పూర్ణిమ, అవర్ ఐడియా ఆఫ్ దిస్ డే పూర్ణిమ ఇస్ ద మూన్ ఇస్ ఫుల్ నో ట్రేస్ ఆఫ్ ఎనీ అదర్
0: కాదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతి విశిష్యతి. ఈ పూర్ణం ఏది అపూర్ణం? దివ్యత్వమైనటువంటి పూర్ణం.
1: సో దిస్ ఇస్ ద కామన్ మీనింగ్ దట్ వి అటాచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మూన్. Truly speaking, this word Purnima represents something which is whole, which is full, which is devoid of any
0: problem. This Purnima is not one of the things.
1: Now this fullness of the moon could be there today, tomorrow it could start diminishing.
0: రేపు తరగవచ్చు, ఎల్లుండి తరగవచ్చు.
1: Tomorrow it could diminish and day after it could increase again.
0: పెరిగి తరగనటువంటి యొక్క తిరుగుతూ కూడినటువంటి యొక్క తత్వమే పరత్వము అని.
1: But the Parasva, that which lies beyond, is that which does not change, which does not diminish, which does not increase. So this state para is that which has no coming and no going.
0: అంతేకాదు ఏమీ లేనటువంటి స్థితిని పరము అని చెప్తూ వచ్చారు. అనగా ఎలాంటి యొక్క స్థితిని లేనటువంటి యొక్క స్థితిని పరము అని చెప్తూ
1: వచ్చారు.
0: ఇట్టి పరత్వంతో కూడినటువంటిదే పూర్ణత్వము.
1: అండ్ దిస్ పర ఈస్ దాట్ విచ్ ఇస్ ఫుల్.
0: ఈ పూర్ణత్వమునకు ఆది అంతములే లేదు.
1: దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ పూర్ణత్వం.
0: అలాంటి పూర్ణిమలు మనకు సంవత్సరములకు నాలుగు పర్యాయములు వస్తున్నాయి.
1: Now, first Purnima comes to us four times during the year.
0: Okati Vaishakha Purnima.
1: The first is called the Vaishakha Purnima.
0: Rendavadi Ashada Purnima.
1: Second is the Ashada Purnima.
0: Moodavadi Shravana Purnima.
1: Third is the Shravana Purnima.
0: Naalugavadi Magha Purnima.
1: The fourth is the Madha Purnima.
0: ఈ నాలుగు పూర్ణిమల లోపల ఆషాఢ పూర్ణిమను మాత్రమే గురు పూర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: Out of these four, this ఆషాఢ పూర్ణిమ alone is called గురు పూర్ణిమ.
0: ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థమును మనం చక్కగా గుర్తించాలి.
1: We should recognize the further meaning of this word గురు పూర్ణిమ.
0: మన మనస్సు అనేటువంటి దీంట్లో చంద్రమా మనసో జాత చిత్తో సూర్యో అజాయత ఈ విధమైనటువంటి వేద మంత్రం యందు మన మనసే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు.
1: It has been put down to us in the Veda. The mind has a link with the moon.
0: Chetto Suryo Vajayata. E chandrini yokka suryuni yokka kanti yokka tejasu yokka bhagame manasu chetto.
1: Likewise, the eyes in a way have been equated as originating from the sun, the rays of the sun.
0: Udayame vishalamaina aakasham.
1: And our heart is like a vast expanse of the sky.
0: E udayamane aakashamulo mano buddhulaneetunte yokka surya chandradalu tirugutu untunnaru.
1: And in the sky of the heart, you have these two, the moon and the sun.
0: Indulo madhya madhya mana yokka sankalpa vikalpam unnatundi yokka dattamaina meghalu kadustu untuntayi.
1: So in this sky again, you have these clouds in the form of your thoughts and the dissolution thereof.
0: Ee dattamaina meghamulu kappapattam cheta ee surya chandradalu manaku kanipinchukunda untuntaru.
1: Now because these clouds are dark and dense, you are not able to perceive the sun and the moon at times.
0: అప్పుడే మనము కొన్ని విధమైనటువంటి అపమార్గంలో పడుతుంటాం.
1: And in first period, we tend to go astray.
0: అయితే ఈ కప్పబడినటువంటి మేఘములు శాశ్వతమైనటువంటి కాదు అనేటువంటిది మనం గుర్తించుకోవాలి.
1: But we should recognize that these dark dense clouds are not permanent.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: They are after all passing clouds.
0: కొంతకాలం మాత్రమే ఉండి తదుపరి కదిలిపోతుంటాయి.
1: They are around for a while and then they move.
0: ఈ మేఘముల యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా మనకు ఆవరించదు.
1: Once we understand this, the nature of these clouds, we are not subjected to any distress or agitation.
0: అజ్ఞానమే మానవుని కట్టబడి.
1: It is this ignorance which binds man.
0: ఈ అజ్ఞానం చేతనే మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు విచారములకు గురి అవుతున్నాడు.
1: It is this ignorance which subjects him to grief and sorrow in this world.
0: ఈ అజ్ఞానమును మనం దూరం చేసుకునే వలన అక్రమ యొక్క జ్ఞానాన్ని మనం గుర్తించాలి.
1: So if this ignorance has to be driven away, we should try to understand the significance of akshara.
0: కనుక సర్వమునకు కూడాను దైవమే ఆధారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should understand the truth that God is the very basis of everything.
0: ఈనాడు దైవత్వాన్ని విస్తరించి జగత్తును విశ్వసించి మనం అనేక విధమైనటువంటి బాధలకు గురి అవుతున్నాము.
1: Today we have forgotten divinity, we go by the world. That's why grief and sorrow come
0: up. ఈనాడు లోకములో పాప భీతి దైవ ప్రీతి అనేటువంటిది నశించిపోయింది.
1: That's why today you find a thing like love of God, fear of sin.
0: కనుక
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫేస్ ఫర్ ఇట్.
0: పాప భీతి దైవ ప్రీతి మన హృదయంలో ఏనాడు ప్రకాశించినో ఆనాడే మనం మానవులుగా మారుతాం.
1: వెన్ యూ హ్యావ్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్, యూ బికమ్ ఎ ట్రూ మ్యాన్.
0: ఈనాడు మానవత్వం కోల్పోయినటువంటి యొక్క దైవ స్వరూపులుగా జీవిస్తున్నాం.
1: We are living past it as it were, having forgotten our nature.
0: దయా దాక్షిణ్య రహితమైనటువంటి యొక్క మానవునిగా జీవిస్తున్నాము.
1: We have no trace of compassion, mercy and tenderness in our heart.
0: దయా ప్రేమలు లేని హృదయము హృదయము కాదు.
1: And this heart devoid of compassion and love is no heart at all.
0: దయా ప్రేమలు లేనటువంటి మానవుడు మానవుడు కాదు.
1: And one who has no place for love and compassion is not a human being.
0: కనుకనే మానవుడు ఈనాడు దయా ప్రేమలు అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దైవము అనేటువంటి దీన్ని మనం చూడడానికి వీలవుతుంది.
1: So today if man were to further this daya and prema, he would become a true man.
0: మానవుడు మానవుని మార్చలేడు. మాధవుడు మానవుని మార్చగలడని భగవంతుడు చెప్పాడు.
1: భగవతే వచ్చేస్తున్నా సేయింగ్ దట్ మ్యాన్ కెనాట్ చేంజ్ గాడ్ బట్ గాడ్ కెన్ చేంజ్ మ్యాన్.
0: అది సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
0: మానవుడికి మాధవుడు ఎంత అవసరమో మాధవునికి మానవుడు అంత అవసరం.
1: as much as God is necessary for man, man is necessary for God.
0: மானவுடே லேகபோதே மாதவுடே.
1: Without man in the first place, there is no God.
0: மானவுடு ஏ ரீதிகா மாதவுடு சிருஷ்டிச்சினாடோ, மானவுடு கூடனு மாதவுடு ஆ ரீதிகா சிருஷ்டிச்சினாடே.
1: Just as God has given to man to create God.
0: ஈனாடி அவதாரம் லன்னி கூடனு மானவு நிமித்தமே சிருஷ்டிச்சுக்கொண்டதே கதா.
1: Like today's avatar has come for the sake of man.
0: ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తుల చేతనే నరసింహావతారంగా రూపొందినాడు దైవం.
1: Because of intense devotion and dedication of Prahlada, God came down as Narasimhavatara.
0: ఈ నరసింహావతారం యొక్క సృష్టికి ప్రహ్లాదులే కదా కారణం.
1: For this నరసింహావతార snake form and shape, Prahlada is responsible.
0: మానవుడు మాధవుని సృష్టిస్తూ ఉన్నాడు.
1: So here you have a case of man.
0: మానవుడు చేసే కృషి యొక్క ప్రార్థనల చేతను, జ్ఞానము చేతను, జపతపాది యజ్ఞముల చేతను కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాడు.
1: Because of one's own prayer, one's own japa, one's own dhyana, man is able to create God, bring God down.
0: కనుకనే మాధవుడు మానవుని ఏ రీతిగా సృష్టిస్తున్నాడో, మానవుడు కూడా మాధవుని ఆ రీతిగా నన్ను సృష్టించుకునేటువంటి అధికారం ఉన్నది.
1: In the same manner, therefore, just as God is creating man, man also has a right to create God.
0: మాధవుడే లేకపోతే మానవుని యొక్క జీవితమే లేదు.
1: Without God, there is nothing like life in man.
0: అదే విధంగా మానవుడే లేకపోతే మాధవత్వమే రాణించదు.
1: In the same manner, without man in the first place, there is no charm attached to God.
0: ఈ రెండు కూడాను అన్యోన్య ఆశ్రయమైనటువంటి.
1: These two are inseparably linked.
0: అన్యోన్య సంబంధమైనటువంటి.
1: Inseparably linked and interdependent.
0: రెండు కూడాను నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: These two are like negative and positive.
0: ఈ రెండు చేరినప్పుడే విద్యుత్ శక్తి మనలో ప్రకాశిస్తుంది.
1: When both these are satisfied, current or electricity flows.
0: అందువల్లనే నీలతో మధ్యస్థాయి లేకే వాసరహ నీవారు దూకవర్తంతి అని వేదమునందు బోధిస్తూ వచ్చారు. నీలతో ఏదో మధ్యస్థ విద్యుల్లేకే వాస్వర అనగా నీల మేఘముల మధ్య విద్యుల్లేక మెంచినప్పుడు అది ఎంత ప్రకాశంగా కనిపిస్తుంది. ఆ నీల మేఘములే లేకపోతే విద్యుత్ శక్తి ఏమాత్రమో ప్రకాశం ఉండదు.
1: This is what is pertaining to this Vedic statement, that it's only when the streak of lightning streaks across the dark backdrop of a dark cloud can you really see the lightning and experience it and feel.
0: ఈ అజ్ఞానమయుడైనటువంటి మానవుని సృష్టింపబడటం చేతనే ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించుకోవడానికి వీలవుతుంది.
1: So you have this backdrop of this ignorant man streaking across it is an effulgent God.
0: అజ్ఞానమే నసుఖాల భేదే సుఖం అనేది వేదము. సుఖం చేత మనకు సుఖాన్ని మనం అందుకోలేదు.
1: It's in this context again in the Veda says, from sukha or comfort, you cannot derive comfort.
0: సుఖము చేతనే సుఖాన్ని మనం పొందగలం.
1: ఇట్ ఇస్ ఓన్లీ దుఃఖ డిఫికల్టీ కెన్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్.
0: కష్టమే లేకుండా సుఖం మనకు లభించదు.
1: వితౌట్ గ్రీఫ్ యూ కెనాట్ హ్యావ్ జాయ్.
0: నసుఖ లభ్యతే సుఖం. ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
1: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: ఈ కష్టం అనేటువంటి వాడి మధ్యలోనే మన సుఖం కూడా ఇబ్బంది ఉంటుండాలి.
1: ఇన్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ యూ హ్యావ్ యువర్ కంఫర్ట్ మూమెంట్.
0: ఒక్కటే లేకపోతే ఈ జీవంలో విలువ ఏర్పడుతుంది.
1: వితౌట్ డార్క్నెస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ వాల్యూ టు దిస్ లైఫ్.
0: ఆకలే లేకపోతే అన్నాన్ని ఎవరు ఆశిస్తారు?
1: వెన్ యూ డోంట్ హ్యావ్ హంగర్ హూ ఇస్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ ఫుడ్.
0: తావే లేకపోతే తల్లి అయినా బిడ్డను ప్రేమించదు.
1: ఇట్ సేస్ వితౌట్ ద ఐడియా ఆఫ్ డెత్ ఈవెన్ ద మదర్ వుడ్ నాట్ లవ్ ద చైల్డ్.
0: ఈ విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు ఉండటం చేతనే మానవుడి యొక్క అంతోయింతో ప్రేమైన ఒక విధమైనటువంటి ఆశయన ఆనందమైన తాను అనుభవించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: బికాజ్ యూ హ్యావ్ థింగ్స్ లైక్ డిఫికల్టీ, సారో, గ్రీఫ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. మ్యాన్ ఆస్పైర్స్ ఫర్ సమ్ పాజిటివ్ థింగ్స్ టు సర్వ్ యాజ్
0: సాంక్చురీ. దైవము మానవుని యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములను అందిస్తూ ఉంటాడు.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ మ్యాన్ రియలైజ్ వాట్ హీ షుడ్ సీ, గాడ్ సబ్జెక్ట్ మ్యాన్ హెట్ మూవ్ అట్ టైమ్స్ టు డిఫికల్టీ.
0: ఇవన్నీ మా మంచి నిమిత్తము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వాట్ వీ షుడ్ ఫీల్ ఇస్ ఆల్ దీస్ ఆర్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా మా మంచి కోసం అనేటువంటి యొక్క సత్యాన్ని మేము అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వాటెవర్ ఇస్ డన్, వాటెవర్ ఇస్ సెడ్ టు యూ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఈ విధమైనటువంటి సమస్త భావాన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ ఈస్ ఈక్వాలిటీ ఆఫ్ మైండ్ పర్పస్ దట్ మస్ట్ హావ్.
0: ఈ సమత్వాన్ని,
1: దిస్ ఈక్వల్ మైండ్, దిస్
0: సమగ్రతను,
1: దిస్ కేపబిలిటీ,
0: దిస్ సమైక్యతను,
1: అండ్ దిస్ యూనిటీ ఆఫ్
0: సోల్, దిస్ పరిరక్షణను,
1: అండ్ సచ్ అబ్జర్వేషన్
0: ప్రసాదించే నిమిత్తమై పరమాత్మను కొన్ని బాధలను అందిస్తుంటారు.
1: ఇన్ ఆర్డర్ దట్ గాడ్ మైట్ గివ్ యూ దీస్ కీప్ సబ్జెక్ట్ యూ టు టెస్ట్.
0: అన్నింటి ఎందుకు శాంతిని వహించి
1: సో ట్రూ సచ్ మూమెంట్
0: ధైర్యముతో ఎదుర్కొని
1: బీ స్టెడ్ఫాస్ట్,
0: బీ సాహసంతో సాధించి,
1: బీ కరేజియస్ అండ్ బీ ఆఫ్ సన్ని.
0: దివ్యత్వాన్ని చలించకుండా
1: వితౌట్ లూజింగ్ సైట్ ఆఫ్ ద డివినిటీ
0: అండ్ ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
3: try to set yourself on such a path. இதே மாணவனின் யொக்க பிரதானமென்று சொல்லி மார்க்கம்.
4: This is the primary task ahead of man.
3: இலாண்டி திவ்யத்துவமென்று யொக்க தத்துவாலி மாணவர் ஸ்மரிச்சதமே நிஜமேனென்று குரு பூர்ணிமா.
4: The true Guru Purnima centers in man contemplating such things on a day like this.
3: Guru anaga kevalam mantropadesham chesinattu vaadu maatrame kaadu guru.
4: A guru is not one who merely gives you a mantra.
3: ఇది ఒక మంత్రమును అందించినటువంటి గురువు కావచ్చు.
4: నౌ హి కుడ్ బి వన్ హూ హస్ గివెన్ యు ఎ మంత్ర ఆల్
3: రైట్. ఇంత మార్గదర్శకులు మాత్రమే కాని గురువులు కానీరదు.
4: ఆల్ దిస్ పీపుల్ ఆర్ లైక్ ద గైడ్ పోస్ట్. దే కెన్ నాట్ బి కాల్డ్ గురు.
3: గురు అనగా నా హితుడైనటువంటి వాడు గురువు.
4: బికాజ్ ద గురు ఇస్ వన్ హూ ఇస్ అబౌట్ హిస్
3: గురు ఫర్ హితుడైనటువంటి వాడు గురువు.
4: వన్ హూ హస్ నో ఫామ్.
3: హుకారమనే అజ్ఞానాన్ని నిర్మూలం గావించేటువంటి హుకార స్వరూపు గురువు.
4: వన్ హూ హాస్ ద ఫామ్ ఆఫ్ దిస్ హుకార టు డిస్పెల్
3: అజ్ఞానము నుండి సిద్ధమై ఉంటుండగా ఇంకొక అజ్ఞానము ఏ రీతిలో వారు పరిహారం
4: చేయగలరు?
3: సర్వ బాధలను కూడా సర్వ దుఃఖములు కూడా నివారణ గావించేటువంటి ఒక సర్వేశ్వరుడే నిజమైన గురువు.
4: So God, one who can alleviate your suffering and moments of sorrow and distress, continue your guru.
3: Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tatmai Sri Guravel Namahani, Aa Daivatvamune Manamu, Yadarthamaina Guru Gadu Chudustamu, Idi Sariyaina Sarthaka Margam.
4: So the true path consists in your looking upon your Guru as Brahma, Vishnu and Maheshwara, and knowing in full what this really stands for.
3: కనుక తమ అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమై సాధనలు చేసేటువంటి ఒక గురువులను మనము గురువులుగా స్వీకరించరాదు.
4: We should not receive those people as gurus who try to do sadhana for the sake of fulfilling their own ends.
3: గుడ్డివారిని గుడ్డివారికి ఇరువురు గుంటలో పడ్డట్టుగా ఇతరు అభిష్టములతో కూడినటువంటి వారైనప్పుడు ఒకరినొకరు తరించుకోవడానికి సాధ్యమట్టు అవుతుంది.
4: A blind man leading another blind man. Both of them are going to come to grief sooner than later. In the same manner, he has a desire, you have a desire. How can you make your journey?
3: శ్రీవంతుడిగా ఉండినప్పుడే 10 మందికి భోజనం అన్నం కూడా వడ్డించగలడు.
4: When you have the means, you can also serve another people.
3: తనకే భుజించడానికి సాధ్యం కానటువంటి పరిస్థితిలో ఉండినటువంటి వాడు మరొక ఏమాత్రం వడ్డించగలడు.
4: When he himself is not able to provide for himself, how can he take care of others?
3: కనుకనే ఈ ప్రాంత సహితుడైనటువంటి వారిని మనము గురువులుగా స్వీకరించరాదు.
4: Do not receive such people as gurus who have this bhranti
3: or delusion. Bhranti guru ve nijamainatuvanti guru.
4: One who does not have this illusion or delusion is true.
3: Ee bhrantito undinanta varaku nu brahmane manu gurtinchukolem.
4: And one who has this bhranti can never have this brahmanda.
3: Bhranti vadalinappude brahmam manaku sakshatkaristadu.
4: Remove this bhranti, you secure brahmanda.
3: కనుక ఇలాంటి సత్యాన్ని బోధించినటువంటి ఒక సద్గురువు నిజమైనటువంటి దైవం.
4: వన్ హూ కెన్ రియలీ టీచ్ యూ దట్ ఈస్ గాడ్ అండ్ దట్ ఈస్ యువర్ గురు.
3: నాయన ఈ జగత్ అంటే గురువు విద్యా జగత్తు. దృశ్యములు ఎంతవరకు వ్యాధ్యతలోకి వచ్చిన తర్వాత అసత్యముగా రూపొందుతున్నావో అదే విధంగానే జ్ఞానస్థితి ఎందు ఈ నిత్యా జగత్తంతా కూడా స్వప్న దృశ్యంగా ఉంటుంటాడు.
4: లైక్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ స్లీపింగ్ స్టేట్ ఆర్ డ్రీమ్ స్టేట్, ది మూమెంట్ యు ఆర్ అవేక్, ఆల్ దీస్ గో, దే ఆర్ నాట్ రియల్. ఇన్ ద సేమ్ మానర్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది వరల్డ్ ఈజ్ నాట్ రియల్.
3: కలలో చూసిన మేడలు నిద్రలు కన్నులు విప్పిన లేవు కదా.
4: Like you close your eyes, you are building castles, you are seeing castles and mansions. You open your eyes, they are gone.
3: Jagrattala undinatundi sarva saukhyalu kudanu jnanavasthi endu emathamu kanaravulada.
4: You open your eyes, they are gone. In the same manner, what you see and experience in your waking state, in your jnana state, then disappear.
3: అదే అద్వైత దర్శనం.
4: దట్ ఈస్ కాల్డ్ అద్వైత దర్శనం.
3: ప్రతి అద్వైత దర్శనమే జ్ఞానం.
4: దట్ అద్వైత దర్శనం ఇస్ జ్ఞానం.
3: ప్రతి అద్వైత దర్శనానికి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేయాలి.
4: సో విచ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఫర్ దిస్ అద్వైత
3: సర్వతంగా పరిత్యాగం చేయనక్కర్లేదు.
4: ఫర్ దిస్ యూ డోంట్ హావ్ టు రినౌన్స్
3: సన్యాసము తీసుకోనక్కర్లేదు.
4: యూ డోంట్ హావ్ టు టేక్ సన్యాసం.
3: సంసారాన్ని విసర్జించనక్కర్లేదు.
4: యూ డోంట్ హావ్ టు లీవ్ యువర్ ఫ్యామిలీ.
3: అడవుల పాలు కానక్కర్లేదు.
4: యూ డోంట్ హావ్ టు గో
3: టు మూలాలను భుజించనక్కర్లేదు.
4: యూ డోంట్ హావ్ టు గో టు ఈచ్
3: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాంతి దర్శించడానికి ప్రయత్నించాలి.
4: బై ఫుల్ఫిలింగ్ అవర్ డ్యూటీస్, టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, వి కెన్ గెట్ సీ గాడ్.
3: దేవుడనగా మీరు దేశమందు ఉండేది, దేవుడనగా తన దేహమంది.
4: గాడ్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ, హీ షుడ్ బి సీన్ విత్ ఇన్ యూ.
3: పాపమనగా వేరు పరదేశం ఉండేది, తాను చేదు తమున తల్లి.
4: లైక్ వైస్ సిన్ ఈజ్ నాట్ టు బి ఈజ్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ, ఇట్ ఈస్ ఇన్ ద డీప్ దట్ యు పర్ఫామ్.
3: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినప్పుడు మనం ఇంటి ఇల్లు వాకులు వదిలిపెట్టి అరణ్యానికి
4: పోనక్కర్లేదు.
3: దైవం తన ఎందే ఉన్నాడనే మర్మాన్ని గుర్తించుకున్న తక్షణమే మన యొక్క మహత్ అనేటువంటి పెరుగుతుంది.
4: అండర్స్టాండ్ దిస్ సీక్రెట్ దట్ గాడ్ ఇస్ విత్ ఇన్ యూ అండ్ ఆల్ షల్ బి వెల్.
3: మర్మ పెరిగిన మరో నిమిషంలో మనసే వారికి గురుడండి.
4: వన్స్ యువర్ గ్రాస్ ఇస్ టూ ఆఫ్ ద గాడ్ ఇన్ విత్ ఇన్ యూ, యువర్ మైండ్ ఇస్ స్టిల్ బికమ్స్ యువర్ గురు.
3: గురువును మనం పైకి ఎదుగునక్కర్లేదు.
4: యూ డోంట్ హావ్ టు లుక్ ఫర్ ఎ గురు ఎక్స్టర్నల్.
3: మన మర్మాన్ని మనం గుర్తించుకుంటే మనసే మనకు గురు.
4: అండర్స్టాండ్ యువర్ ఓన్ సీక్రెట్ అండ్ యువర్ మైండ్ బికమ్స్ యువర్ గురు.
3: అయితే మనియే మనుష్యానాం కారణం బంధమోక్షో, బంధములకు మోక్షములకు ఒక మనసే కారణమని చెప్పారు. బంధములకు హేతువైనటువంటి మనసు మోక్షములకు ఏ రీతిగా హేతులు కాగలదు?
4: So this mind, with its background, with its idea of bondage, how can it also provide for liberation?
3: మనసు అధోగతిగా మనం దింపినప్పుడు మనం బంధంలో పడిపోతున్నాం.
4: ఇఫ్ ద మైండ్ డిసెండ్స్ డౌన్ టు ద లోయర్ లెవెల్ యూ బికమ్ బౌండ్.
3: మనము మనసును ఊర్ధ్వగతిగా మనం పంపినప్పుడు మన ద్వేష స్థితిలో చేరిపోతున్నాం.
4: రైజ్ ద మైండ్, లెట్ ఇట్ గో అప్వర్డ్, దెన్ యూ రీచ్
3: అధోగతి.
4: నౌ వాట్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ ఎ హైయర్ లెవెల్?
3: మనం తెలుసుకొని బాహ్య జీవితం నుండి మన జీవితం అనేది వ్యక్తం చేసుకున్నంత వరకు కూడా మనకు బంధం తప్పినది కాదు.
4: వెన్ యూ హ్యావ్ టై టు ద వరల్డ్ అరౌండ్ అస్, ష్యూర్లీ బాండేజ్ విల్ కమ్ అవుట్.
3: ప్రపంచంలో ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది.
4: నౌ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద వరల్డ్ యు హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
3: కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాయమును మనం ఈ యొక్క బంధంలో ప్రవేశపెట్టి కాంతిని మన దైవత్వంలో నిరూపించాలి.
4: నౌ ఈవెన్ యాజ్ యూ ఆర్ ఎంగేజ్ ఇన్ డిశ్చార్జింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ద బాడీ ఇస్ టైడ్ డౌన్ టు ద వరల్డ్ లైక్ దాట్. But the same time, our thoughts should be centered on God.
3: Ini karma kausalam annaru.
4: This is called karma kausalam.
3: Manam ye karma chestunnappudu tapa karma bhavasthityartham ane sutidhitto manam acharinchali.
4: Whatever actions we perform through the medium of the body, they are for the sake of God, for the pleasure of God.
3: కనుకనే మనము ఈ విధమైన మార్గాన్ని మనం చెందడానికి కొన్ని విధమైన సాధనలు కూడా చేయాలి.
4: నౌ ఇన్ ఆర్డర్ టు బికమ్ దట్, యు హావ్ టు పర్ఫార్మ్ ఎ ఫ్యూ సాధన.
2: The company of the evil and the wicked. Sadhusagam Saknantra Littivarato Manu Sehani Pichkova. Develop a friendship with the good, the noble and the virtuous.
3: Kuru Punya Mahoratram. మనము రాత్రి పగలు కూడా పరోపకాశమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
4: అండ్ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ డే ఇన్ అండ్ డే అవుట్, లెట్స్ ట్రై అండ్ డూ సంథింగ్ ఫర్ అదర్స్.
3: మర నిత్యం అనిత్యత, మనము నిత్యం ఏమిటి అనిత్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
4: దెన్ వీ షుడ్ ట్రై టు ఆస్క్ విచ్ ఇస్ రియల్ విచ్ ఇస్ నాట్ రియల్.
3: మొట్టమొదటి సృజన సంసర్గం, దుస్తులైనటువంటి వారి యొక్క స్నేహాన్ని మనము తక్షణమే వదిలిపెట్టాలి.
4: ఫస్ట్ వన్ ఇస్ లెట్ గో ఇన్స్టెంట్లీ ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ అండ్
3: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ.
4: రన్ అవే ఫ్రమ్ ఈవిల్ కంపెనీ,
3: తక్షణమే మనం వదిలిపెట్టాలి.
4: ఇన్స్టెంట్లీ,
3: దీనికి కాలం కూడా వ్యక్తం చేయకూడదు.
4: యూ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ సెకండ్ ఇన్ దిస్ ప్రాసెస్.
3: కారణం ఏమనగా, దుస్తుల చేత చేరినప్పుడు ఆస్తికుడు కూడా నాస్తికుడుగా మారిపోతాడు.
4: The reason being, once you are in the company of the wicked and the evil, it is said,
3: Virayi kudanu saragiga maripotadu.
4: Even the believer could become a non-believer.
3: Manchu adugunu chettavariga maripotadu.
4: And the good could become the evil one.
3: Ee chettavariki sambandham anetundi chaala vikara swaroopani dharinchu chestundi.
4: The company of the wicked takes up a very distorted, detestable form.
3: ఈ దుర్భోగం చేతనే మనం చాలా వరకు మనస్సు మాయలుగా మారిపోతుంది.
4: బికాస్ ఆఫ్ టీచింగ్స్ అండ్ ప్రీచింగ్ ద మైండ్ ఆఫ్ అండర్గోస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్.
3: అయితే రామాయణంలో ఉన్నటువంటి యొక్క విషయం మీకు తెలుసు.
4: యు నో దిస్ కాన్సెప్ట్ అబౌట్
3: కన్నుల కొడుకు కంటే కూడా అతి ప్రేమగా కాలావంగా పెంచినటువంటిది కైక శ్రీరాముని.
4: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ కైక టుక్ అట్మోస్ట్ కేర్ అండ్ షవర్డ్ ఎ లాట్ ఆఫ్ లవ్ ఆన్ రామ.
3: ప్రాణం
4: ఇన్ రామ వాస్ హర్ వెరీ లైఫ్ ఫర్
3: తన కుమారుడైనా వదిలిపెట్టి ఉండగలదు, కానీ రాముడి క్షణమైనా వద ఉండేటువంటిది కాదు కైక.
4: కైక వాస్ వన్ హూ కుడ్ పాసిబ్లీ వితౌట్ హర్ ఓన్ సన్ బట్ నాట్ వితౌట్ రామ.
3: ప్రాణ కుమారంగా పెంచి విలువిద్యలు నేర్పి
4: ప్రొటెక్టింగ్ హిమ్ హర్ ఓన్ లైఫ్ బ్రెడ్ అండ్
3: నిరంతరం రాముడితోనే ఆడుతూ తోడుతూ ఉండినటువంటిది కైక.
4: అండ్ టీచింగ్ హిమ్ ఆల్ ది అదర్ ఆర్ట్స్ he would take care and follow Rama.
3: Anta pranatamananga chusukunnatundi ee kaikaku mandara bodhana.
4: Now this kaika who loved Rama so intensely got to hear a few words from mandara.
3: Ee durbodhana chetanu ee chittangudu chetanu kadaduki tana yokka hrudayamu amrutamayamainatundi yokka hrudayamu premamayamainatundi hrudayamu vishamuga maaripoyindi.
4: Once he heard a few words from this evil and wicked mandara, in a trice, the heart is full of nectar and love.
3: Rāmulu ఏమి చేసినా ఏమి చెప్పినా కూడా మహావాక్యములుగా విశ్లేషించేటువంటి అన్ని మంచివి అంటే నువ్వు కొట్టేటువంటి కైక.
4: prior to this, whatever Rama would say, whatever is pertaining to Rama, you would always think about it and
3: say,
4: you would have this tremendous belief and feeling that whatever Rama says is a true prophet.
3: కూరి నిగల దినములలో నిరవులన్నడు కలుగ నేరము మరి ఆ కూరి హృదయము విషముగా మారిపోయింది.
4: Once he heard a few words from this evil and wicked Mandaka, in a trice the heart was full of nectar and love.
3: రాములు ఏమి చేసి

0: ప్రత్యేకంగా ఉండినంత కాలము అన్ని మంచిగానే కనిపిస్తాయి. ఈ స్నేహం కొంచెం ద్వేషంగా మారిపోయినా మంచి కొడుకు చెడ్డగానే మార్చుకుంటాను.
1: వన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ టర్న్స్ లిటిల్ సో దెన్ ఈవెన్ ది గుడ్ అపియర్స్ యాస్ బ్యాడ్.
0: కనుకనే ఈ దుర్బోధనల చేతను దుస్సంగం చేతను ఈ కైకేసు హృదయం కఠినంగా మారిపోయింది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ద మూమెంట్ షీ హర్డ్ మందర్ ఆఫ్ వర్డ్స్ కైకాస్ హార్ట్ బికేమ్ హార్డ్.
0: ఈ దుస్సంగం చేతనే
1: ద రీజన్ బీ దిస్ కంపెనీ ఆఫ్ ది
0: టైమ్. కనుకనే అనేక మంది సాధకులు నిత్యము సాధన చేసుకుంటారు, జపతప యజ్ఞ యాగాది క్రతువులంతా చేసుకుంటుంటారు, జ్ఞానులు ఆచరిస్తుంటారు,
1: కానీ
0: వారికి మనస్థితి ఏమాత్రం కూడా మార్పు చెందటం లేదు.
1: Therefore you have these sadhaka who day in and day out, every second, every hour, do japas, do jnana.
0: వారికి అనేక కష్టములు నష్టములు బాధలు సంభవిస్తుంటాయి.
1: But even to such people, they are subjected to agitation, anxiety and difficulty.
0: పీఠరీతి ఏదో ప్రారంభమని ఏదో భగవంతుని యొక్క పరీక్షలని మనము మూఢనమ్మకాలుగా మనం విశ్వసిస్తూ పోతుంటాం.
1: And in such moments we say, this is our destiny, this is our fate and this is what God has given to us.
0: దీనికి ఇవన్నీ కాదు కారణం. మన దుష్టంగం చేత లభించేటువంటి మార్పులు.
1: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ది ప్లీజ్ ద రీజన్ ఈస్ యూఆర్ ద బ్యాడ్ కంపెనీ దట్ యూ హావ్ బీన్ కీపింగ్.
0: కనుక సాధనను చేయబోయేటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఈ నాలుగింటిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో ఎవ్రీ పర్సన్ హూ ఆస్పైర్స్ టు డూ సాధన షుడ్ కీప్ దీస్ ఫోర్ ఐడియాస్ ఇన్ మైండ్.
0: నిజముగా ఈ నాలుగింటి లక్షణాలు కూడా అభివృద్ధి పరుస్తున్నటువంటి వాడు ఏ నాటికి తెలియటువంటి వాడు కాదు.
1: వన్ హూ క్లింగ్ ఫర్మ్లీ టు దీస్ ఫోర్ ఇంజంక్షన్స్ కెన్ నెవర్ గో బ్యాక్, కెన్ నెవర్ గో బ్యాక్.
0: నిజమైనటువంటి సాధకుడు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి త్యాగి,
1: ఈజ్ ద ట్రూ సాధక, ద ట్రూ డివోటీ అండ్ ద ట్రూ త్యాగి.
0: దుస్సంగంతో దుస్వాదం భాషలో విన్నప్పుడు మనసు మరొక రీతిగా మారటము, స్పష్టంగంతో చేరినప్పుడు ఇంకొక రీతిగా మారటం, ఈ రీతిగా ఉండటం చేత ఇది ఏమాత్రము స్థిరత్వం లేనిటువంటి భక్తి.
1: In the company of the bad, his thoughts turn wicked and evil. In the company of the good, he turns this side. It's a case of continuously changing. This is the hallmark of a monkey, a continuously changing
0: process. ఇలాంటి వారు సాధకులను చెప్పడానికి దానికి కూడా ఏమాత్రం అధికారం లేదు.
1: సో సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ కాల్ హింసెల్ఫ్ ఎ సాధక.
0: మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం.
1: సో ద ఫస్ట్ థింగ్, రన్ అవే ఫ్రమ్ ద ఈవిల్ అండ్ ద వికెడ్.
0: అంతస్తో మన యొక్క సాధన పూర్ణత్వం కాదే.
1: నా యువ సాధన డజన్ కమ్ టు ఎన్ ఎండ్ విత్ జస్ట్ దిస్.
0: భజ సజ్జన సంబంధం.
1: యు కమ్ టు ద సెకండ్ వన్, టేక్ కేర్, గో ఇన్ ద కంపెనీ ఆఫ్ ది గుడ్, ది నోబుల్ వన్.
0: మంచి వారి సహవాసాన్ని మనం పెట్టాలి.
1: సీ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ ది నోబుల్ వన్.
0: ఈ మంచి చెడ్డని మనం ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ వి నౌ డిస్టింగ్విష్ బిట్వీన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్?
0: ఎప్పుడూ మంచి మాటలు, మంచి పనులు, మంచి బోధనలు, మంచి యొక్క ప్రవర్తనలు కలిగినటువంటి యొక్క బయట దృశ్యాన్ని కూడా మనం గుర్తించాలి.
1: వి షుడ్ ఆల్సో ట్రై టు లుక్ అవుట్ సైడ్ ఆఫ్ అస్ అండ్ ట్రై టు డిజర్న్ దట్ విచ్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. ట్రై టు గో ఫర్ గుడ్ వర్డ్స్, గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్.
0: కానీ అనేకమైనటువంటి యొక్క సేవలయందు పాల్గొన్నటువంటి వ్యక్తిని మనం ఎంతైనా కూడా సహవాసం చేయాలి.
1: లైక్ వన్ హూ ఇండల్జెస్ ఇన్ సెల్ఫ్లెస్ యాక్టివిటీస్ సర్టెన్లీ వి కెన్ సీ ద డిఫరెన్స్.
0: ఇలాంటి సత్యం సంగత్వంలో కూడా రామకృష్ణ స్వామి చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన మనసు. ఈ సత్సంగం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ బికాస్ ఐడియా గివెన్ బై రామకృష్ణ పరమహంస ఆల్సో. ఇట్ ఈస్ త్రూ దిస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సత్సంగ ద కంపెనీ ఆఫ్ ది గుడ్ కెన్ యూ అటైన్ యూనిటీ.
0: ఈ సత్యన సంగత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా గుర్తించాలంటే కొన్ని విధమైన లక్షణాలు మనం అర్థం చేసుకోవాలి.
1: నౌ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ హూ గుడ్, దిస్ ఐడియా ఆఫ్ సత్సంగ, వి షుడ్ లుక్ ఫర్ ఎ సింపుల్
0: సత్యం యొక్క హృదయం ఏ రీతిగా ఉండాలంటే కష్టములు ఎందుకు కాని, సుఖములు ఎందుకు కాని, దూషణలు ఎందుకు కాని, దూషణలు ఎందుకు కాని, దైవత్వం పని ఏమాత్రం కూడా విశ్వాసం చెల్లించినటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వాడే సజ్జన.
1: హూ ఇస్ ది సజ్జన? హూ ఇస్ ది గుడ్ అండ్ నోబుల్ వన్? వన్ హూ డస్ నాట్ ఫెయిల్ టు మూమెంట్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో. వన్ హూ డస్ నాట్ సకమ్ టు క్రిటిసిజం అండ్ రిడిక్యూల్. వన్ హూ డస్ నాట్ గెట్ పాప్డ్ అప్ విత్ ఫెయిల్ అండ్ నేమ్. వన్ హూ రిమైన్స్ స్టడీ ఫర్ ఎవర్. దిస్ ఇస్ ఎ సజ్జన.
0: నిరంతరం కూడా సాధు సంగమును ఆశ్రయించి వారు సేవలు చేసేటువంటి వారిగా ఉండాలి.
1: And such a person again looks to do some service to people who are in need of that, his help.
0: Kirtan Dalwar anekuntu varu tenu desamlo undeyukuntu varu.
1: So there was one person, Kirtan Dalwar, in Tamil Nadu.
0: Okanadu ayanaku kalayendu devudu prathyakshamayi varamu korukovannadu.
1: It so happened that one night in his dream, God

0: స్వామి, నేను మీ శాసనాన్ని కాకుండా కావాలి, శాసనకు సేవ చేయాలి. ఇది ఒకటి వరం నాకు
1: అనిపిస్తున్నారు. ఓ స్వామి, లెట్ మీ దట్ దట్ ఐ మే బికమ్ ఎ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్ అండ్ దట్ ఐ మే డూ సర్వెస్ టు యువర్ ఓన్ సర్వెంట్.
0: కానీ ఈనాడు నేను దాసులను చెప్పుకోవడానికి సిక్కేస్తుంది.
1: బట్ టుడే టు కాల్ మై సెల్ఫ్ ఎ సర్వెంట్ ఐఎమ్ అషేమ్డ్.
0: తనకు తానే గోడ పెట్టుకుంటాను, నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటారు. నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పుకుంటే భక్తుడు అవుతాడా? ఎప్పటికీ కాదు.
1: Like you say, you want to proclaim that you are a devotee of Sai Baba, as if hanging a
0: placard.
1: Now it's a question of trying to realize all by yourself.
0: ఏ రామ భక్తుడైనా ఏ కృష్ణ భక్తుడైనా రాముడు చెప్పాలి, ఆయన నువ్వు నా భక్తుడా అని చెప్పాలి.
1: నా ఐదరే రామభక్త ఆర్ కృష్ణ భక్త, రామకృష్ణ
0: అంతేకాని రాముడి దగ్గర పోయి భక్తుడు, అయ్యా నేను నీ భక్తుడు నేను చెప్పుకోవడానికి తనకు అధికారం ఎక్కడ ఉంది?
1: ఈ గోస్తు రామాయణే ఓ స్వామి
0: ఈనాడు భక్తులమని చెప్పుకోవటం అంతా కూడా కేవలము ఒక విధమైన స్థితి ఆడంబరంగా రూపొందుతుందనే కానీ ఆత్మశుద్ధితో చేయడం కాదు.
1: So this idea today of proclaiming oneself as a devotee is an indication of one's own pompous nature.
0: Bhajanlu chesinanta maatramana bhaktulu kaaneru.
1: By merely doing bhajan,
0: sevanu chesinanta maatramana bhaktulu kaaneru.
1: Or by performing seva, it is not
0: becoming. Japamulu chesinanta maatramana bhaktulu kaaneru.
1: Or by doing japa,
0: dhyanamulu kusolinanta maatramana bhaktulu kaaneru.
1: Or sitting in meditation, he does not become a bhakta.
0: Chitta shuddhi kaliginappude bhaktuliga untadu.
1: When he has this purity of heart, then he is a true bhakta.
0: Kashtasukhamani yandukudamu shiratvani vahinchenetinti vada bhaktadega undar.
1: One who has this equanimity, either in joy or sorrow, he is a true bhakta.
0: Kashtamulaku pundaka, sukamulaku pundaka undetinti samatvani gahinchi undar.
1: Does not leave place at the very mention of sorrow. Does not get puffed up at the moment of joy.
0: Yeh kashtamulu uchina, yidhi hindu edu kujamekute, naa yukka manchu kosne uchiyayane kundi yukka vishara bhavani manam kali undar.
1: Difficulties might come his way, but he will look upon them as, oh yes, they are come for my own good.
0: ఇది నిజమైన భక్తుల యొక్క లక్షణాలు.
1: దిస్ ఈస్ ద ట్రూ ఐడియా ఆర్ ఇండెక్స్.
0: ఇలాంటి భక్తులకు మనం సేవ చేయాలి.
1: భక్త షూటింగ్ ట్వంటీ థర్డ్ బై
0: అందువల్లని భజ సజ్జన సంపర్కం.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ కంటెంట్ ద సెకండ్ ఎగ్జాంపుల్.
0: గురు పుణ్య మహోరాత్రం, నీవు ఒక పగలని కానీ ఒక రాత్రిని కానీ ఒక దినమని కానీ మరొక ఈ విధంగా నీవు కాల నిర్ణయాలు చేసుకోదు. నీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నువ్వు మంచి కార్యాలను పాల్గొను.
1: And then, irrespective of whether it is day or night, irrespective of whether you are trying to see whether the time is opportune or not, think always of good.
0: Chetta chintanamu chestuga tachchanamu duryodhana vichasana pradaliga maaripothavu.
1: If you, even for a moment, think of things which are wicked and evil, next moment you become another.
0: Nirantaramu kudamu duryodhana vichasanaadalu pavitrainukunti dharmamutrainukunti pandavu yokka భావములు దుశ్చింతను చేయటం చేతని వారి వంశమంతటను దోషం అయిపోయింది.
1: యూ బికమ్ బ్రదర్స్ ఆఫ్ దుర్యోధన అండ్ దుశ్శాసన. నా టాకింగ్ ఆఫ్ దీస్ పీపుల్ కాన్స్టెంట్లీ దే యూస్ టు థింక్ ఆఫ్ ది నోబుల్ పాండవ. సో ఇన్ ది ఎండ్ వాట్ హ్యాపెన్ టు దెమ్? దే హాస్ దే గాట్ ఎక్స్టర్మినేటెడ్ బై ది పాండవ.
0: కనుక దుర్భావములకు దుశ్చింతలకు మన హృదయంలో ఏమాత్రం కూడా అవకాశం కల్పించారు.
1: సో దే షుడ్ బి నో ప్లేస్ ఇన్ అవర్ హార్ట్ ఫర్ బ్యాడ్ అండ్ ఈవిల్ థాట్స్.
0: పరుల చింతను మనము చెడ్డను మనం ఎంత కోరుకుంటామో అంతకు పది రెట్లు చింతలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: Now, even as you think about the others, 10 times that, compared to that, you will get affected.
0: Kanukane chadapakura chedadavu annaru. Parula chetana manam koragaadu.
1: That's why it's been said, you think about evil fathers.
0: Kanukane jagatthulo aneka vidhamulaga paadalapadataniki kaaranam enti. Parula chetana manam koratam chetane avi manam pratibimbinchipothunnayi. Aa chedalanta manamane vastunnayi.
1: You will get affected in turn. That's why today you find that you people think bad fathers, they are getting
0: పరుల చింతను చెట్టగా మనం భావించరాదు.
1: సో ఆల్ ద థాట్స్ అబౌట్ అదర్స్ లెట్ హిమ్ నాట్ బి ఈవిల్.
0: ఈ దుశ్చింతలకు మన కుటుంబంలో ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు.
1: నో ప్లేస్ ఫర్ సచ్ థాట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఇంకా మన నిత్యం అనిత్యత, ఏది నిత్యము ఏది సత్యము అనేది దాన్ని మనం గుర్తించాలి.
1: దెన్ వి కమ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. వాట్ ఇస్ రియల్, వాట్ ఇస్ నాన్ రియల్?
0: దేహము పాఠ్య భౌతికం.
1: This body is one of the five elements.
0: Dehamu koolaka tappadu eppudu.
1: It has to decompose one day.
0: Dehi niravayundu.
1: Whereas the one who resides,
0: galatimpaka dehi savu puttukalu moha nibandha bandhanala mudra levu.
1: The one who resides has no form and no question of decay. Is gone of
0: deham anityam, dehi satyam.
1: So this body is unreal, temporary. The one who resides is permanent.
0: అదే విధంగా ఈ నిత్య అనిత్య విషయ పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ వే ట్రై టు డిస్టింగ్విష్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ రియల్ అండ్ అన్రియల్.
0: ఈనాడు పూర్తి
1: Today is Purnima. In 15 days time you have
0: Amavasya.
1: Now today it is Amavasya, but tomorrow the moon suddenly will rise.
0: Purnima yancha astiramo Amavasya kuda yancha astirame.
1: So just as Purnima is temporary, so is Amavasya.
0: Idu rendu kurinu stiramulu kaadu.
1: Temporary. These two are not permanent.
0: Kani rendittini anubhavinchetundi nenu stiramo.
1: But the one who is experiencing these two, that is I, that is permanent.
0: అందువల్ల మొట్టమొదటి దేహంతో నుంచి ప్రారంభం కావాలి ఈ విధమైనటువంటి విచారం.
1: సో దిస్ ఇంక్వైరీ టు స్టార్ట్ విత్ దిస్ బాడీ ఫస్ట్.
0: గోవు తచ్చినా గాని గోత్వం అనేటువంటి ఒక జీవి ఏమాత్రం కూడా కావచ్చు. గోవు యొక్క రూపం నచ్చించినప్పటికీ
1: ఈవెన్ అస్ ది ఫామ్ దట్ యు గివ్ టు ఎ కౌ ఇట్ మే గెట్
0: గోవు అనేటువంటి జాతి తత్వం ఏమాత్రం మారదు.
1: ఇట్ మే డై. But this idea of a cow remains.
0: Manavudu maralinchinappudiki manavattam ye matram maradu.
1: Man may die likewise, but the human race will not get exterminated.
0: Kanthani idi sadhivamainatundi yokka sattam ee yokka divyattam.
1: So this is divinity, that which is permanent, it remains.
0: Idi naachidu.
1: Like this is my arm,
0: idi naakala,
1: this is my head,
0: idi naakala,
1: my stomach,
0: idi naakala,
1: my leg,
0: idevaru,
1: but who am I?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఇట్ యు స్టార్ట్ ఇంక్వైరింగ్ ద హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ,
0: నా దేహము, నా మనసు, నా పుట్టి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు. నేనెవరు?
1: యు ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ మై బుద్ధి, మై సెన్సెస్, మై బాడీ, బట్ హూ ఎమ్ ఐ ఇన్ ది ఫస్ట్ ప్లేస్?
0: నేను అనేటువంటి వాడు ఒక శాశ్వతమైన వాడు ఉండం పట్టే కదా. నా మనసు, నా బుద్ధి, నా చిత్తం రాయించాలనుకుంటున్నాం.
1: సో హియర్ దేర్ ఇస్ సంబడీ కాల్డ్ ఐ విచ్ ఇస్ పర్మనెంట్, దట్స్ వై యు ఆర్ సేయింగ్ మై బాడీ.
0: ఈ మనం బుద్ధి చిత్తం అంతా కూడా మార్పు చెందేటువంటివే.
1: నేను మాత్రం శాశ్వతము. ద బాడీ, ద మైండ్ అండ్ ఇంటలెక్ట్, దే ఆల్ కీప్ చేంజింగ్, బట్ ఐ రిమైన్ పర్మనెంట్.
0: ఇది దేహంతో చేరినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ వన్ విత్ ద బాడీ.
0: నేను దేహంతో అతీతంగా ఉంటున్నాను.
1: ఐఎమ్ బియాండ్ దిస్ బాడీ.
0: నేను జాగ్రత్తలో దేహంతో ఉండేట్టుగా భావిస్తున్నాను.
1: బట్ ఐ ఫీల్ ఇన్ మై వెయిటింగ్
0: కానీ స్వప్నావస్థను చూసి దేహం పరుపైన పడింది.
1: బట్ ఇన్ మై డ్రీమ్ స్టేట్ దిస్ బాడీ ఇస్ రెస్టింగ్ ఆన్ ది కాల్.
0: నేను ఎక్కడికైనా సంచారం చూసినట్టు ఏ ఢిల్లీకి వెళ్ళినట్టుగా నీకు స్వప్నం వచ్చింది.
1: యు హావ్ ఎ డ్రీమ్ దట్ యు హావ్ గాన్ సమ్వేర్ టు ఢిల్లీ.
0: అక్కడ ఎవరు నీవు ఢిల్లీకి వెళ్ళారు?
1: నా హూ ఇస్ ఇట్ దట్ హావ్ గాన్ టు ఢిల్లీ. నా
0: అక్కడ నీవెవరు?
1: హు ఆర్ యు దేర్?
0: దేహంతో సంబంధం లేదు.
1: యు హావ్ నో లింక్ విత్ ద బాడీ.
0: ఇంద్రియాలు మూసుకుని ఉంటున్నాయి.
1: ఇంద్రియాలు ఆర్ నాట్
0: ఇంద్రియాలు దేహంతో సంబంధం లేనిటువంటి నీవెవరు?
1: సో యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇంద్రియాస్, ఫ్రమ్ ద బాడీ.
0: కూడా నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుంటే దేహాతీతం, ఇంద్రియాతీతం, మనోతీతం అన్నింటికి అతీతమైనటువంటి యొక్క అధిస్థానంలో ఉంటున్నాయి.
1: సో ఇఫ్ యూ స్టార్ట్ ఇంక్వైరింగ్ దట్, యూ కమ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బియాండ్ ద బాడీ.
0: సాధన కావాలనేటువంటి వారు ఈ నాలుగింటి ఎందుకు కూడా మనం దారి తప్పకుండా చూసా. మనం నచ్చుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని, మనం బ్రహ్మానందం అనే దాన్ని అనుభవిస్తాం.
1: యు ట్రాన్సెండ్ ఆల్ దీస్ లిమిటేషన్. దేర్ఫోర్ వన్ హూ వాంట్స్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ నేచర్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ఫోర్ ఇంజన్
0: అన్నింటికి దుర్జన సంసర్గం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్
0: శిష్యుల యొక్క సంసర్గం వదిలిపెట్టాలి. దుర్భావములు మనలో నుంచి వదిలిపెట్టాలి.
1: డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్. డోంట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈవిల్ ఇన్ ద వికెట్ విత్ ఇన్ యు.
0: ఈ దుర్భావములు, దుర్జన సంగత్వము మన యొక్క ఉండినంత వరకు మనం మానవులమే కాదు.
1: దీస్ ఈవిల్ థాట్స్, దే ఆర్ ఇన్ యూ. ద కంపెనీ ఆఫ్ ఈవిల్ ఈజ్ విత్ యూ.
0: ఇంకా మాధవత్వం ఏ రీతిగా నీవు?
1: వెన్ యూ ఆర్ నాట్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, హౌ కెన్ యూ టాక్ అబౌట్ బికమింగ్ గాడ్?
0: కనుక మొట్టమొదటి నీవు మానవుడుగా మారు.
1: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు ఎ హ్యూమన్.
0: మానవత్వాన్ని పెంచుకో.
1: ట్రై టు ఫర్దర్ ది ఫార్మ్ ఆఫ్ యువర్ హ్యూమన్ నేచర్.
0: తదుపరి దివ్యత్వం సహజంగా నీకు లభిస్తుంది.
1: దెన్ ఇన్ ఎ నేచురల్ వే డివినిటీ విల్ బి యువర్.
0: మానవుడిగా మారక మానవత్వమే నీవు లేకపోయినప్పుడు మాధవత్వాన్ని పొందడం ఇది అసాధ్యం.
1: యు ఆర్ నాట్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ నేచర్ ఆఫ్ క్వాలిటీస్ ఇన్ యూ. యూ వాంట్ టు బికమ్ గాడ్.
0: మాధవత్వాన్ని పొందడానికి మాధవుని గురువుగా స్వీకరించి మాధవుని యొక్క అనుగ్రహానికి పాత్రులై మాధవుని యొక్క మార్గం తిరసాగించినప్పుడే నిజమైనటువంటి ఒక మానవుడిగా మారుతారు.
1: సో యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్, దెన్ ట్రై టు ఫాలో ద ఇంజంక్షన్స్ లేడ్ డౌన్ బై గాడ్. ట్రై టు హ్యావ్ గాడ్ యాజ్ యువర్ గురు. ట్రై టు ఫాలో ద పాత్ దట్ హి హస్ షోన్ టు యూ. యూ షాల్ సక్సీడ్.
0: కాన సాధకులుగా కాబోయేటువంటి వారు తేజ దుర్జన సంసర్గం ఇది మొట్టమొదటిది.
1: బికమ్ సాధక ద ఫస్ట్ ఇంజంక్షన్ ఇస్ డిస్కార్డ్ ద కంపెనీ ఆఫ్ ద ఈవిల్ ఇన్ ద వికెట్. రన్ అవే ఫ్రమ్ ది
0: ఫస్ట్ సజ్జన సమావనం.
1: ద సెకండ్ సీక్ ద కంపెనీ ఆఫ్ ది నోబుల్ ఇన్ ద వరల్డ్.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డే అండ్ నైట్ థింక్ ఆఫ్ డూయింగ్ సమ్ గుడ్ ఫర్ అదర్స్.
0: స్మర నిత్యం అనిశ్చిత.
1: అండ్ ద ఫోర్త్ వన్ థింక్ ఫర్ ఎవర్ అబౌట్ వాట్ ఇస్ డూయింగ్ ఫర్ ది కాంగ్రిగేషన్.
0: తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఈ మహావాక్యముల యొక్క సారము.
1: దీస్ ఫోర్ వెరీ గివ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద ఫోర్ మహావాక్యం.
0: ఈ మహావాక్యములు మనం పాటించినప్పుడే మనం అనుసరించినప్పుడే ఆచరించినప్పుడే మనకు దివ్యత్వమనేటువంటి దాన్ని మనం అనుభవించడానికి సాధ్యమవుతుందని గుర్తించడమే నిజమైనటువంటి గురుత్వాన్ని పొందడం.
1: Only when we realize the significance of these four Mahavakya and exceeding the essence contained in them, can we say that we have secured divinity for us.
0: Karaka, prakriti dvaitam.
1: Therefore this world, this creation is duality.
0: Purushude advaitam.
1: The Purusha is advaitam.
0: ఇలాంటి అద్వైతత్వం అనేటువంటి పురుషత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు దివ్యత్వ భావాన్ని పొందాలి.
1: సో వీ హావ్ టు గో టు దిస్ పురుషత్వ విచ్ ఇస్ అద్వైత అండ్ దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దివ్యత్వ.
0: దైవత్వం దైవత్వం దైవత్వం,
1: దట్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ యు మీన్ బై
0: దైవం అనేది దివ్యత్వం. దివము అనేటువంటి పదం.
1: నౌ దిస్ దైవ మీన్స్ దివ, ఇట్ ఇస్ డిరైవ్ ఫ్రమ్ ద వర్డ్ దివ.
0: దైవము కాదు దివము,
1: ఇట్ ఈస్ నాట్ దైవ బట్ దైవము.
0: దివము అనేది దినము అనే అర్థం.
1: This word divamu in turn means dinamu.
0: Dinamu anaga ratri pagalu ani.
1: This dinamu they mean day and night.
0: Anaga daivam anaga enti ratri pagalu kani vaadu daivamu.
1: Meaning God is one who is not this night and day.
0: Kala kalamulu atheetamaina kuntu vaadu daivamu.
1: One who transcends the limitations of time that.
0: Kalukani kalayana maha, kala kalayana maha, kala tunnaya maha, kala atheetayana maha, kala sarupayana maha, kala nimitayana maha. Ani kalamulu inta pradhanamaitanti pramanam ichchida.
1: That's why a lot of importance has been given to time. By invoking the name of God as one who is the embodiment of time, one who transcends
0: kala kala prapannanam kala chinna karishyate. Kalamulu bringeetunti vaadu daivamu.
1: In fact, God is one who has swallowed this idea of time.
0: Kalamu chetam lingapadivaitanti vaadu manavudu.
1: Whereas man is one who has been swallowed by time.
0: కానీ కాలకాలంలో అతీతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఆశ్రయించినప్పుడే మనము ఈ కాలం యొక్క బారి నుండి తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: సో ఇఫ్ యూ సీ షెల్టర్ ఇన్ గాడ్, యూ కాన్స్టెంట్ సైన్ గాడ్, యూ కెన్ ఆల్సో గో ది వే ఇన్ విచ్ యూ హావ్.
0: కనుకనే దండపాటి బారి నుండి తప్పించుకోవాలంటే కోదండపాటి బాధం పట్టరా అన్నాడు.
1: దట్ వైస్ బీన్ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ గాడ్ ఆఫ్ డెత్, సీక్ ద సీట్ ఆఫ్ కోదండ.
0: దైవాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ దయ్యమును ప్రవేశించదు.
1: సో వన్ హూ సీక్ గాడ్ షెల్టర్ there is no trace of
0: daivanne guruga avichi daivanne guruga mana vichchinchi daivatni chestavahinchi daiva margani anusarinchadame manavatvam yokka divyatvam yokka pavitrata.
1: Let God be your guru, seek God as your guru and live your life in terms of injunction laid down by God. This is your sacred nature, this is the divinity that you have ultimately seek.
0: కనుక మనకు కాలం చిక్కినప్పుడంతా దైవాన్ని స్మరించి దైవాన్ని భజించి మన జన్మను సార్థకం
1: చేసుకోవాలి.
0: దీనికంటే మించిన మార్గం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ పాత్ నోబుల్ పాత్
0: మార్గము.
1: దిస్ ఈస్ ద ఈజియస్ట్ రాజ్య మార్గము అండ్ దిస్ ఈస్ ద రైట్ ఆల్ పాత్.

హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ లోలులై చచ్చువారల కన్నా

శక్తి ఇముడు కొంచును కానీ అట్టి చదువులు చదివి

0: చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్

0: feed the physical life with infinite powers and lead an long life.
1: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: The one with sense control is true man.
1: ధాంతుడైన వాడే వేదాంతుడు.
0: The one with sense control is a true philosopher.
1: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
0: The ancient saints are those who have realized the true form and infinite power.
1: న్యాయ వైశేషిక దర్శనములను పదార్థముల యొక్క సిద్ధాంతములను అణుశక్తి యొక్క సిద్ధాంతములను ఈ సాంఖ్యము అంగీకరించలేదు.
0: The theory propounded by Nyaya Vaisheshika Darshanas relating to the matter and the atom is not accepted by Sankhya.
1: ప్రపంచమంతయు కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: Sankhya propounds the theory that the whole world is full of contradictory forces.
1: దీనికి కర్త కపిల మహర్షి.
0: The composer of Sankhya is Saint Kapila.
1: ఈ సాంఖ్య దర్శనమును కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
0: The Sankhya Darshana, as it is composed by Saint Kapila, is also called Kapa.
1: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
0: As it is absolute coordination of numbers, it's also called Sankhya.
1: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
0: This nature is divine with absolute integration, coordination with numbers.
1: నువ్వులలో తైలం ఉండినట్టుగా,
0: as there is oil in till seeds,
1: కర్రలలో నిప్పు ఉండినట్టుగా,
0: as you find the fire in the wood,
1: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా,
0: as there is fragrance in a flower,
1: ఈ యొక్క ప్రకృతి యందు కూడాను పరమాత్మ తత్వము కారణ రూపమై ఉంటున్నది.
0: In this nature, the divine power is present in the form of cause.
1: పరమాత్ముడు కారణ స్వరూపుడు, ప్రకృతి కార్య స్వరూపము, కార్య కారణములు అవినాభావ సంబంధములు.
0: God is the cause, nature is the effect. This is the relationship between the cause and effect.
1: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు, పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: Sankhya tells you that the nature is not separate, it is the very form of the divine.
1: Sankhya anaga tattvamu ani deeniki artham.
0: The word Sankhya meant the nature.
1: Tattvam anaga vicharana shakti.
0: Tattva meant the power of inquiry.
1: Nitya nitya vishaya parisilana cheseetundi yokka prapattamainatundi ee shaktiki tattvamu ani maroka peru.
0: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and permanent.
1: ఒక్క పదార్థము చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
0: It's not possible to have the entire creation out of one matter.
1: రెండు పదార్థములు చేరినప్పుడే,
0: when there is a combination of two,
1: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
0: Because of the combination of these two, the third one emerges.
1: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
0: విత్ వన్ హ్యాండ్ యూ కెనాట్ మేక్ సౌండ్.
1: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
0: వెన్ యూ జాయిన్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద సౌండ్.
1: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
0: విత్ వన్ హ్యాండ్ యూ డోంట్ జనరేట్ హీట్.
1: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
0: వెన్ యూ రబ్ బోత్ హ్యాండ్స్ యూ గెట్ ద హీట్.
1: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
0: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
1: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
0: సో ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
1: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యు దట్ దేర్ ఇస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
1: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని.
0: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్.
1: 5 కర్మేంద్రియములు,
0: 5 సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
1: 5 జ్ఞానేంద్రియములు,
0: 5 సెన్సెస్,
1: 5 ప్రాణములు,
0: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
1: 5 తన్మాత్రలు,
0: 5 ఇన్నర్ సెన్సెస్,
1: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
0: The inner senses such as the mind, intellect, ego.
1: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
0: This world has got these 24.
1: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
0: All the 24 appear to be contradictory.
1: నీరు ఉంటే నిప్పు ఉండదు.
0: Where there is water, there cannot be fire.
1: గాలి ఉంటే నిప్పు ఉండదు.
0: Where there is wind, you don't find fire.
1: ఈ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
0: This world is a combination of these opposites.
1: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును 3 భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్య యోగము.
0: ఇట్ ఈస్ సాంఖ్య యోగ దట్ టీచర్స్ దీస్ 3 ఫ్యాకల్టీస్.
1: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ 3 మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
1: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
0: It's also said liberation does not mean leaving the family and spending time in exile.
1: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
0: With all the 24 faculties of nature together with creator,
1: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
0: All these 24 are taught as విషయము.
1: Matter. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
0: The creator is the 25th one.
1: జీవుడు,
0: ఇండివిజువల్,
1: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం కలిపి
0: the nature, individual and God have been
1: investigated. పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
0: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ,
1: 26th
0: ద 26th శివ.
1: కనుక 24 తత్వములు ప్రకృతిది,
0: 24 రిలేటెడ్ టు నేచర్,
1: 25వ తత్వం వాడు,
0: 25th క్రియేటర్
1: ఈశ్వరుడు, 26వ తత్వం వాడు
0: ఈశ్వర ఇస్ 26.
1: కనుక 26 తత్వముతో కూడినటువంటిది ఈ మానవత్వము.
0: Therefore the human life has got all these 26
1: మానవయందే ప్రకృతి, పురుష, జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
0: Is only in human being you find the individual, the nature and the creator.
1: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడు ఉంది.
0: The individual is present in the body and in the heart there is God.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
0: Both play together and separate out.
1: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
0: There is a director that will make this play.
1: మంచి చెడ్డ బొమ్మలుండే ఒకటిలోనే రెండు ఉండే.
0: Good and bad toys are there and they are there both.
1: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
0: How to recognize both in one and the same.
1: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
0: It is the nature of an ordinary man to watch the diversity in this unity.
1: కాని అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
0: It is only quality of a noble soul to realize the unity in diversity.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
0: Therefore Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
1: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరువు.
0: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిలింగ్.
1: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
0: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్నీ బుష్.
1: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
0: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్.
1: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
0: దట్ ఈస్ ద డిజైర్. The wish fulfilling tree. కల్పవృక్షము
1: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
0: The wish fulfilling tree and the wish fulfilling cow are present in man.
1: ఈ మానవత్వం అనేటువంటిది
0: this human life
1: గోచరమయ్యేటువంటి వస్తువునకు
0: టు ది ఆబ్జెక్ట్ దట్ ఈస్ సీన్,
1: అగోచరమైనటువంటి వస్తువులకు
0: ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ నాట్ సీన్
1: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
0: ఈస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
1: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
0: As this humanity is in between, the man is also called Martya.
1: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
0: We should never consider it truth on the basis of that which is apparent.
1: కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
0: That which is seen is merely the reflection of the unseen, but not separate.
1: కనిపించునది నిజమందురు.
0: We say that it is true which is seen.
1: కనిపించనిది కళ్ళయందురు.
0: We say that it's false which is unseen.
1: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
0: That which is not seen will give us the consequences of our action.
1: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: Therefore the fruits of our action are present in the unseen.
1: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
0: Mind is not like a white paper.
1: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
0: It has got all the writings of the previous lives.
1: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
0: It's also called chitta.
1: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
0: The one who recognizes this factor.
1: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
0: The one who is present hidden is Chitragupta.
1: అది ఏ ప్రజ్ఞాశక్తి?
0: That is ప్రజ్ఞాశక్తి
1: రేడియేషన్.
0: That is radiation.
1: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
0: ఇట్ ఈస్
1: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
0: ఇట్ ఇస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
1: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: Therefore, భూర్భువ స్వహ the radiation vibration materialization is the human life.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
0: So man has got combination of these three.
1: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
0: This is called the nature of the individual.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
0: It is the sankhya that will make us experience the three.
1: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
0: when we enquire in a different way
1: mochamu aneetuntedi
0: the liberation
1: pratyekanga manamu sampadinchukuneetuntedi kaadu
0: is not to be acquired separately
1: namocho namasa prushti na paatale na bhutale ajnana hrudaya grandhe naasi iti mocham sruti iti mocham anna anaga paatala lokam nundi raadu mocham.
0: Liberation does not come from Patala, down below.
1: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
0: It doesn't descend from the top.
1: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
0: When once the ignorance is dispelled, you'll get the liberation.
1: కనుక నీ మోక్షమునకు
0: for liberation
1: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
0: Sankhya teaches that you don't need to make many efforts.
1: ఏ విధంగా?
0: How?
1: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు
0: when you realize your true form
1: అది ఏ మోక్షం అవుతుంది.
0: That is liberation.
1: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
0: So long you don't realize your true form
1: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము
0: the moment you know the truth the entire attachment goes.
1: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
0: The decline of attachment is liberation.
1: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక
0: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్
1: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి
0: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్
1: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి
0: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ
1: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
1: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
0: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
1: పిచ్చివాడ ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
1: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
0: ద క్రియేటర్ ఇస్ వన్.
1: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
0: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
1: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను
0: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్
1: మనకు సత్యము గోచరించదు.
0: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
1: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
0: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
1: అది నిజమైన సూపర్ మైండ్.
0: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి.
0: ద సూపర్ మైండ్ హెస్ గోట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గోట్ ఆల్.
1: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
0: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
1: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
1: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
0: సో లాంగ్ దర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
1: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచిదే మనం చూడవచ్చును.
0: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్
0: That is the mind, lower mind.
1: Super mind.
0: Super mind.
1: Illuminated mind.
0: Illuminated mind.
1: Higher mind.
0: Higher mind.
1: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
0: When you cross all, it is only in the state of over mind, you will realize all the
1: facts. కనుక మనసుకు అతీతుడు కామని
0: So, one should be beyond the mind.
1: సంఖ్యతో కూడినటువంటి అంతా కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని
0: All that relating to numbers is Sankhya.
1: Sankhyamanta prakrutito koodinadani
0: This number related to nature.
1: Prakruti drishtini ni viraminchukunnappude paramatma drishti sakshatkaristundani
0: When you withdraw from the world, you can see, visualize God.
1: Ee Sankhyamu prabodhinchindi.
0: That's the way how Sankhya taught.
1: Sankhya tattvamu lopala mari konni vibhagamulu kuda untunnayi.
0: In this Sankhya, there are further divisions.
1: Manavattam anetundi atmatattvamto koodinadani
0: The human life has got the true self.
1: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని
0: The true self cannot be investigated by experiment.
1: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని
0: It is natural.
1: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ
0: Whether body exists or not.
1: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: It is proved that the true self is all pervasive.
1: ఏ విధంగా?
0: How?
1: మొన్న చెప్పారు.
0: Swami said the other day,
1: Sarvatra karentu wirelanta manam vesukundam.
0: We have put on the electric wires everywhere.
1: Kani, aa wirelo undinanta varakunu vidyut shakti manaki ee maatramu gocharinchadu.
0: So long there is current in the electric wires, you don't visualize it.
1: Bulb pettina daggara maatrame ee yokka vidyut shakti yokka prabhavamu prakashistundi.
0: Where you keep the bulb, you get the illumination.
1: Aithe ఆ బల్బులు తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
0: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
1: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు కరెంట్?
1: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుంది.
0: ఇట్ హస్ నాట్ గాన్ ఎనీవేర్, ఇట్ ఇస్ దేర్.
1: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
0: దేర్ ఈస్ కరెంట్ ఈవెన్
1: బిఫోర్. బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
0: వైల్ ప్లేసింగ్ ద బల్బ్ దేర్ ఈస్
1: కరెంట్. బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
0: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
1: కాబట్టి మన దేహములు బల్బు వంటివి.
0: Body is like a bulb.
1: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
0: Before connection with the divine self, there is
1: ఈ దేహమనేటువంటి యొక్క బల్బు పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుండాలి ఆత్మనే.
0: When the body, the bulb is connected, there is a self.
1: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుండాలి.
0: The moment body decays, still there is
1: రాక పోకలు లేనటువంటిది ఆత్మతత్వము.
0: The self neither comes nor goes.
1: కేవలం దేహ బ్రాంచి చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
0: Because of body attachment, we feel it when we are alive.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
0: in spite of all formal education,
1: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
0: in spite of all spiritual practices,
1: గమ్యము మాత్రము పొందక తప్పదు.
0: We must reach the goal.
1: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
0: What is the destiny of man?
1: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
0: To experience the spirituality is the end of man.
1: Tyagaraju kuda cheppadu chutti chutti pachulella chettu vedakuriti bhuvini.
0: Tyagaraju also,
1: oh Rama, pachulu enta vegamuga enta ettainatundi aakasamlo sancharinchutu undinappatikini ఎప్పటికైనా ఒకటి దినము, ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
0: త్యాగరాజు సెడ్ బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ అట్ వన్ టైమ్ ఆర్ అదర్
1: చెట్టును ఆశ్రయించక తప్పదు.
0: దే మస్ట్ rest on branches.
1: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
0: How long they move about across the sky?
1: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
0: Later they have to rest on the branches.
1: అటునే మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
0: though man had many births,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: in spite of practices,
1: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు, తప్పదు.
0: He has to submit himself to the divinity. It's a must.
1: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచి మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
0: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
1: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
0: ద సాంఖ్య టీచర్స్ దట్ వే
1: దైవత్వం అనేటువంటి దానిని,
0: ద డివినిటీ,
1: విశ్వసించటము మానవత్వము కాదు అనింది.
0: Forgetting the divinity is no true human quality.
1: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
0: It is the demonic nature in man.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the practice to be undertaken? సాధన
1: సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
0: We don't need to do that which is impossible.
1: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
0: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
1: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
0: To see the fire covered by the ash, you don't need to do any practices.
1: Woof, ani woopite nimuri pothundi, nippu kanipistundi.
0: Blow off the ash, then you will see the fire.
1: Neeti paina kappinatundi paachini manam yememo yantra tantramalato gaani japa japa janalato gaani danni choodaniki prayatnam cheyatam prayojanam ledu.
0: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
1: Paina paachini manam pakkaku netti neeru manaku sakshatkaristayi.
0: Remove the moss, you will find the water.
1: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
0: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
1: దానిని సత్కర్మలనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
0: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వీ షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
1: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
0: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord,
1: you should blow off.
0: Then you will find the manifestation.
1: Chala sulabhamaina margam idi.
0: It is the easiest path.
1: Karugane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva katirinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
0: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
1: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా,
0: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ,
1: సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి.
0: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
1: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది,
0: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య,
1: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్
1: నాలుగు తత్వములు, ప్రకృతివి,
0: ద నేచర్,
1: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడింది అవుతుంది.
0: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
1: చెప్పాడు.
0: దిస్ వాట్ హీ సెడ్.
1: మాయకు లోనవును,
0: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
1: మాయకు తానవును.
0: He becomes illusion.
1: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
0: This illusion becomes 25.
1: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
0: If you know the secrets of all these 25.
1: Kaga ee 25 tattavulanu chakkaga manam artham chesukunte,
0: when you understand the 25 traits clearly,
1: 26 tattavu maname ayipotam.
0: We become the 26.
1: Idi ee sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
0: That's how the Sankhya taught clearly and nicely.
1: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
0: the nature within us, the five senses, inner senses,
1: dooram chesukunnataku veelu kaadu.
0: It's not possible to gather.
1: Kaani danini manamu sariyaina margamulo pravesha pettali.
0: But we should put them in along the proper track.
1: Kontha neemanni manamu anubhavinchali.
0: We should observe discipline.
1: Neemamu lenappude,
0: when there is no discipline,
1: manam ee indriyamulnu sakravena margamlo pravesha pettalemu.
0: It's not possible to put senses along the right way.
1: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
0: We can understand the mystery of nature.
1: రాత్రిం పగలు ఋతువులు ఇవన్నీ కూడా తమ తమ నియమం అనుసరిస్తూ నియమానుసారంగా ప్రవర్తిస్తున్నాయి.
0: Day, night and seasons proceed as per discipline.
1: ఈ నియమమే లేకుండినా రాత్రిం పగలే లేదు.
0: When there is no discipline, there is neither day nor night.
1: రాత్రిం పగలే లేకుండినా ఋతువులే రావు.
0: Without day and night, you don't get seasons.
1: ఋతువులే లేకుండినా మానవుడికి ఆహారమే లభ్యం కాదు.
0: When there are no seasons, you don't get food.
1: కనుకనే నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, discipline is very important.
1: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
0: Therefore, Sankhya, all the nature with the 25 traits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవుడు చక్కగా గుర్తించాలి.
0: Human beings should recognize what will happen if the discipline is not followed.
1: England lo oka raitu,
0: a farmer in England,
1: paala vyaparam chestu vachadu.
0: He is doing business milk.
1: Atanu chakkani prabhutvam yokka nibandhanalu paatistune vachadu.
0: He observes all the rules of the government.
1: Atanu satya hrudayudu.
0: He has got all truth in his heart.
1: Atanu dharma reetiya tana yokka pasugulu nundi paalan teesi ammutu vachadu.
0: He draws milk out of the cows and sells them.
1: కాని కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
0: But he observed that change in the milk.
1: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
0: Those that noticed the change in the quality of the milk have taken the matter to court.
1: సరిచేయనటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
0: They reported that he is not selling good milk.
1: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
0: Thereafter, court proceeded.
1: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
0: The farmer was summoned to the court and judge started questioning him.
1: కానీ ఈ రైతు ఉన్నదున్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
0: This farmer explained the fact what had all happened.
1: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి
0: that judge
1: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
0: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
1: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
0: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
1: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
0: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్.
1: ఈ కేవలము పశువు నుండే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
0: ఇట్స్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్
1: నిర్ణయించి
0: he decided so.
1: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
0: Later he made thorough inquiry.
1: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
0: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
1: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితర్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
0: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
1: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
0: సో ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
1: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరం కూడాను సరైన ఫ్రీగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడా మార్పు చెందుతుందని, ద్వేషము అసూయ కామము దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
0: దోస్ విత్ ఆల్ హేట్రెడ్ జెలస్ అండ్ వికెట్ క్వాలిటీస్ ఇన్ హార్ట్,
1: తాను అన్నము తినే సమయమునందు
0: యాజ్ హి ఈట్స్ ఫుడ్
1: ఆ యొక్క జీర్ణకోశమునందు ఉండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
0: ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ విల్ రీచ్ ద బ్రెయిన్.
1: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
0: When all this foul smell goes to the brain, he will have bad habits.
1: కనుకనే ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
0: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
1: అసలు మనసు ఎక్కడ నుంచి పుట్టుండాలి?
0: Where from the mind originates?
1: మనసు ఆహారం నుంచే పుట్టుండాలి.
0: The mind is originated out of food.
1: మనం ఎట్టి ఆహారం భుజించుమో
0: as is the food,
1: అట్టి మనసుగానే పోతుంది.
0: So is the mind.
1: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: Therefore ancient rishis said that you should eat sattvic food.
1: మన ప్రాణం ఏమిటి?
0: వాట్ ఈజ్ అవర్ లైఫ్?
1: త్రాగే నీరే ప్రాణం.
0: ద వాటర్ ఈజ్ లైఫ్.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మలంగా వెళుతుంది.
0: ద గ్రాస్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ లెఫ్ట్ ఎక్స్క్రీటెడ్.
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: సటిల్ ఫార్మ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు మజిల్.
1: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ బికమ్స్ మైండ్.
1: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వీ డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్.
1: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
0: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు బ్లడ్.
1: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
0: ద సటిలెస్ట్ పోర్షన్ ఈజ్ ద లైఫ్.
1: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
1: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతుంటారు.
0: వీ సీన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీవన్ ఫెయింట్.
1: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: వీ స్ప్రింకిల్ వాటర్ బికాస్ దేర్ ఇస్ పవర్ ఇన్ వాటర్.
1: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
0: సో యాజ్ వీ డ్రింక్ యాజ్ వీ ఈట్ వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
1: కనుకనే పూర్వపు సాంప్రదాయమును పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్
1: మనం భుజించే ముందుగా
0: బిఫోర్ ఈటింగ్
1: అవమానం చేసేటువంటి ప్రాణాయ నమః ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
0: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
1: పంచ ప్రాణములకు కూడా అర్పితము చేసి
0: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
1: అది ప్రసాదంగా భుజించడం చేత
0: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్
1: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
0: దెర్ విల్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములైనటువంటి ఈ పంచ ప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది సాంఖ్య దర్శన.
0: సాంఖ్య దర్శన టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: మన విద్యార్థులకు బాగా తెలుసును.
0: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్.
1: భుజించే ముందుగా
0: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్
1: భగవత్ అర్పితం బ్రహ్మార్పణం బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
0: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
1: ఎందుకోసం అర్పితం చేయమని?
0: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
1: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్.
1: పాత్ర శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
1: పాక శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్
1: పదార్థ శుద్ధి
0: అండ్ ద మ్యాటీరియల్.
1: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
0: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
1: హార్ట్. ఈ మూడు శుద్ధిగా లేనప్పుడు
0: when there are three are not pure
1: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ఇన్ us.
1: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
0: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
1: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ద మెటీరియల్ ఇస్ బ్రాట్ వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
1: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
1: చేసేటువంటి వాడి భావాలు, ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
0: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్.
1: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలే ప్రవేశిస్తుంటాయి.
0: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
1: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటిది. కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైనదిగా రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
0: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
1: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
0: What is the reason for its purification?
1: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్యాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
0: ద ఫుడ్ దట్ యు హావ్ ఈటన్ ఇస్ డైజెస్టెడ్ బై గాడ్ విత్ ఇన్, దేర్ఫోర్ ఫుడ్ ఇస్ ప్యూరిఫైడ్.
1: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ ఆఫర్ ప్రేయర్ బిఫోర్ ఈటింగ్ ఆల్ దట్ విల్ బి వేస్ట్.
1: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
0: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara. ఈ
1: రోజు ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
0: Some foolish students take it as a matter of just a routine.
1: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తా. ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
0: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్. ద మూమెంట్ దే గో హోమ్ దే డోంట్ ప్రే అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్
1: వే. ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయి తెలుసిన?
0: యు నో హౌ ద డైనింగ్ టుడే.
1: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టబర్తి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనో మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
0: యాజ్ చిల్డ్రన్ స్టడింగ్ హియర్ ఇన్ బృందావన్ ప్రశాంతి నిలమైన అనంతపూర్ క్యాంపస్ దే హావ్ నో ఛాన్స్ టు వాచ్ టీవీ.
1: అవి చూస్తూ వాటి భావంతోనే వీటి భుజించడం చేత ఆ థాట్స్ వీటికి వస్తున్నాయి.
0: పేరెంట్స్ సర్వ్ ఫుడ్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ.
1: హాలిడేస్ లో బయట పోయినప్పుడు పిల్లలు చేయడానికి మూల కారణం ఇదే.
0: This is the only reason why students are spoiled in vacation.
1: Endukatte tine aaharam ni yematra kodanu bhagavat arpitam gaavinchatam ledu.
0: Because food eaten is never offered to God.
1: Kanukane table paina kucchunte table stable shape kotlaadutunnayi.
0: Therefore as you sit in front of the table,
1: aahara shuddhi atyavasaramu ani kodanu ee saankhyamu khanditanga bodhinchindi.
0: Therefore sankhya explained very clearly the purity of food is
1: endukante panchapanamulo yokka antarbhutamga undinatundi ee aaharam.
0: The food is the inner current for all the five life principles. దేహమే
1: ఆహారం యొక్క స్వరూపము.
0: The body is the very form of food.
1: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: It is the food that eats food.
1: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: It is the food that eats food.
1: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
0: The body is the essence of the fruit of the food eaten by parents.
1: ఇది ఆహారమే.
0: That's food.
1: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: The body which is the form of food again eats food.
1: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: అండ్ హెన్స్ ఫుడ్ కన్స్యూమ్స్
1: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
0: ఫుడ్ ఈట్స్ ఫుడ్.
1: అన్నమయ జీవితం మన దేహము.
0: ద బాడీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్
1: ఫుడ్. భుజించేది కూడా అన్నమే.
0: అండ్ వి ఈట్ ఫుడ్.
1: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
0: సో సాంఖ్య టాట్ దట్ ఫుడ్ ఈస్ వెరీ
1: ఇంపార్టెంట్. ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
0: నో వన్ వుడ్ అండర్స్టాండ్ అవుట్ ఆఫ్ దీస్ టెక్స్ట్.
1: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైన ఈవిడి ఉంటుండాలి.
0: ఇన్ వెరీ స్మాల్ దీస్ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ప్రెసెంట్.
1: చిన్నది కదా చిన్నది కదా మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
0: ఇఫ్ యు నెగ్లెక్ట్ బికాస్ దే ఆర్ ఫ్రాక్షనల్ దే బికమ్ జైజాంటిక్.
1: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
0: వి ఫైండ్ ద పెస్ట్ అటాకింగ్ ద వుడ్.
1: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల ఆ కర్రనంతా భస్మం చేస్తుంది.
0: ద పెస్ట్ విల్ డిస్ట్రాయ్ ది ఎంటైర్ వుడ్.
1: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
1: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
1: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
0: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
1: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
0: The Nyaya explained clearly the difference between atom.
1: Kani, but Sankhyamu, ee anuvu aneetundi padamune deeni teesaraledu.
0: Sankhya did not bring in this word.
1: Prapanchamanta anumayamaina swaroopame.
0: The entire world is full of atoms.
1: Prati padarthamu anumayame.
0: Every matter is full of atoms.
1: Prati vishayamu anumayame.
0: Everything is full
1: of atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అణుమయం.
0: ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
1: అంత అణువైనప్పుడు దీనికి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
0: దెన్ వై షుడ్ వి నేమ్ ఇట్ సెపరేట్లీ ఆటమ్.
1: అంత అణుమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్.
1: అణువే భగవత్ స్వరూపము.
0: ఆటమ్ ఇస్ ది వెరీ ఫార్మ్. దీనిని
1: అణువరణీయాన మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వం.
0: ది డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఆటమ్.
1: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
0: ద త్రీ దర్శనస్ taught the divinity doubtlessly.
1: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swarupanni,
0: however the true nature as a proposed
1: sankhya darshanamulo undinatvanti satya swarupanni,
0: the true form
1: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
0: Is manifested in yoga darshana.
1: Nyayamu,
0: the nyaya,
1: ee nyayam aneetundi,
0: this nyaya
1: satya swarupamu,
0: is true form.
1: Nyayame satyam.
0: Justice is truth.
1: Satyame nyayam.
0: Truth is justice.
1: అది ఏ ప్రకృతి?
0: దట్ ఇస్ నేచర్.
1: ప్రకృతి సత్య స్వరూపము.
0: నేచర్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
0: యూ ఫీల్ దట్ యు ఆర్ డిసీవ్డ్ బై నేచర్. ఇట్ ఇస్ మిస్టేక్ ఇన్ యూ.
1: ప్రకృతి నిన్ను వంచడం లేదు.
0: నేచర్ ఇస్ నాట్ డిసీవింగ్
1: యూ. నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
0: యు ఆర్ డిసీవింగ్ నేచర్.
1: ఈ సత్యాన్ని గుర్తించాలి.
0: యు హావ్ టు నో ద ట్రూత్.
1: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైన యొక్క సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
0: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
1: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
0: ద ప్యూర్ నేచర్,
1: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: డిపెండింగ్ అపాన్ ద వన్,
1: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: ద వన్ విత్ ది ఫీలింగ్
1: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
0: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
1: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
1: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
0: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
1: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
0: దిస్ ప్యూర్ వాటర్,
1: ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
0: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
1: పచ్చని బాటిల్లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యు పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
1: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్ ఆఫ్
1: వాటర్. జలములో భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
1: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
1: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు, బాటిల్స్ వంటివి.
0: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్ టు
1: గ్లాస్ బుట్టి వంటివి.
0: దే ఆర్ గ్లాస్ బాటిల్.
1: ఎప్పుడు పగులుతుందో,
0: వెన్ ది బ్రేక్,
1: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
0: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్,
1: చెప్పలేము.
0: నో వన్ కెన్ సే.
1: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
0: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
1: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
0: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
1: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
0: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ వికెట్ హార్ట్,
1: ఇది అహంకారమయమైపోతుంది.
0: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
1: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
1: సత్య మార్గం అనుభవిస్తుంది.
0: ఇట్ విల్ ఎంజాయ్
1: విజయ విజేతను అనుభవిస్తుంది.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కనుక విద్యలో దోషం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
1: అదే విధంగానే ధనం కూడాను.
0: సిమిలర్లీ మనీ ఆల్సో.
1: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
1: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
0: హీ విల్ మిస్ యూజ్ మనీ.
1: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
1: సత్కార్యములు చేస్తుంటాడు.
0: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
1: కనుక ఈ ధనమునకు భేదము లేదు.
0: మనీ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
0: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాయి దోషములు.
0: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
1: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
0: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
1: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
0: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
1: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
0: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూర్.
1: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు,
0: యాజ్ ది ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
1: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
1: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
1: అహంకారములకు,
0: ఫరీగో
1: ఆడంబరములకు,
0: పర్ఫామ్
1: అసూయకు,
0: జెలసీ
1: అశాంతికి,
0: రెస్ట్లెస్నెస్
1: అక్రమములకు, అనాచారములకు అవకాశములు అందించరాదు.
0: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
1: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుళ్ళుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
0: ద మూమెంట్ ద గెట్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థాట్.
1: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
0: డ్రాప్స్
1: కానీ డ్రాప్ ఒక్కొక్కటే.
0: But there are drops.
1: కానీ అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
1: అదే రీతిగానే మన హృదయములో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: Therefore, if we give scope to these small feelings,
1: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములు పెంచుకోవాలి.
0: Therefore, we should get away from bad feelings by developing good feelings.
1: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు,
0: to develop good thoughts,
1: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
0: వి షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
1: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
0: యు డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
1: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
0: వెన్ యు రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యు కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
1: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for differences.
1: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
0: We are all the children of same mother.
1: అదే భూదేవే తల్లి.
0: That is mother earth.
1: ఒక్క తీగి పూలమే మనము.
0: We are the flowers of the same creeper.
1: తీగి ఒక్కటే,
0: creeper
1: వేరు వేరు.
0: Flowers are different.
1: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
0: We are the birds of the same nest.
1: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
0: We are the citizens of the same race.
1: అందరము మానవులమే.
0: We are all human beings.
1: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
0: Vaisheshika taught very clearly this truth and publicized it.
1: కనుకని ఈ షడ్దర్శనములు ఎందుకును ఎట్టి భేదములు కూడాను లేదు.
0: In these Shaddarshanas, there are no differences as such.
1: చదివేవాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
0: Only the reader, his vagaries of the mind, entertains different.
1: నిశ్చలంగా ఉండే జలము లోపల.
0: In steady water.
1: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
0: Either sun or moon are reflected steady.
1: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా.
0: When the water shapes move.
1: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
0: Their reflections also start.
1: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
0: But sun and moon don't move.
1: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
0: Because of the effect of the water, they appear to be.
1: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్ ఆఫ్
1: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ,
0: ద గుడ్ అండ్ బ్యాడ్
1: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
1: అది నేను చూచాను అనుకుంటున్నావు.
0: యూ సే హావ్ సీన్.
1: ఇది నీ అజ్ఞానమే.
0: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
1: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
0: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిసల్ట్.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
0: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:30, the 15th batch of nursing and the 16th batch of allied health sciences from the Sri Satya Sai Institute of Higher Medical Sciences, College of Nursing and Allied Health Sciences, Whitefield, will be expressing their gratitude to Bhagwan in the form of a devotional music program titled Gopika Geetam. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asisulato Sai Kulwant Sabha Mandapanlo Repati Sayankalam Karyakramam 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:30 వైట్ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్కి చెందిన 15వ బ్యాచ్ ఆఫ్ నర్సింగ్ మరియు 16వ బ్యాచ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థినులు గోపికా గీతం పేరిట స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: ఆయన సంకల్పంలో కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు. ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
1: హి హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హీ వాస్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
0: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
1: టు దోస్ చిల్డ్రన్ టు హూమ్ యూస్ టు గివ్ ట్యూషన్ యూస్ టు సే ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ట్రస్ట్ ఇన్ గాడ్.
0: ఇంతటి గాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి,
1: ద పర్సన్ వాజ్ వన్ హూ హ్యాడ్ సచ్ ఇంప్లిసిట్ అండ్ ఫర్మ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
1: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
0: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
1: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
2: ఫెయిత్ ప్లస్ ఎఫర్ట్ ఈక్వల్స్ సక్సెస్.
0: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
1: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
0: కనుక దైవ విశ్వాసము మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
1: If one has faith in God and if one has good thoughts, it will be something like a negative and positive coming together, leading to successful life.

0: You were listening to a dance drama entitled Sai Mahima, presented by the UK SSC Children on 2nd August 2015.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
3: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ ఉంది. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించారు. ఈ అడ్వానిస్ అర్జున ఇద్ద వారి కల్ముష విధం వెరీ వెహమెంట్లీ. కల్ముషం అనగా తిరిగితనం అని కాని లేక శోకం అని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా నువ్వు చెప్పవచ్చు. కల్ముష విధం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీన్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకమునకు ఈ పెరిగితనమునకు కారణం ఏమిటి? అర్జున, నీ యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టాడు. హియర్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్పణ్య దోష అనగా కుపనుడి యొక్క భావమే కర్పణ్యం. కర్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కుపణ ఆర్ మీన్ పర్సన్. కుపనుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు. ది మీనింగ్ ఆఫ్ కృపణ ఈజ్ ఏ పూర్ మ్యాన్ అండ్ ఏ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరియైనటువంటివి కావు. బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున. కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు. ది రీజన్ ఈజ్ అర్జున ఇస్ నాట్ ఎ మైసర్ లేక దరిద్రుడు కాదు. హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్. కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటిది కాదు. ది వర్డ్స్ ఏ మైసర్ ఆర్ ఏ పర్సన్ హూ ఈస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ. ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది. interpreting in terms of meaning given in the Upanishad, it means that he is an ignorant person.
4: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
3: Because he was ignorant, he was drenched in grief and timidity.
4: సంయోగముతో ఏర్పడేటువంటినే మోహం.
3: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
4: వియోగంతో సంభవించేటువంటినే దుఃఖం.
3: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్.
4: జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
3: Life may be compared to a flow wherein they will be coming together and separating themselves.
4: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితం.
3: Man's life is full of association and then separation.
4: ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యయందు చేరినటువంటిది భారతీయ యుద్ధం.
3: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
4: ఇది సంధి స్థానం.
3: ఇట్ వాస్ ఎ పాయింట్ ఆఫ్ సంధి.
4: సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని.
3: సంధి రెఫర్స్ టు ఎ టైమ్ వెన్ టూ డిఫరెంట్ టైమ్స్ జాయిన్ టుగెదర్.
4: ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటి సంధి.
3: సంధి రెఫర్స్ టు ఎ పాయింట్ విచ్ కమ్స్ ఇన్ బిట్వీన్ సారో అండ్ జాయ్.
4: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
3: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
4: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిది ఈ సంధి.
3: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
4: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
3: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
4: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
3: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
4: అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రం అపేక్షిస్తాడు.
3: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
4: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
3: సిస్టమ్ ఇన్ ద పాస్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
4: ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
3: దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
4: ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
3: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ గుడాకేశ ఆర్ యూజ్డ్.
4: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
3: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
4: గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
3: గుడాకేశ రెఫర్స్ టు ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ ద సెన్స్ ఆర్గన్స్.
4: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
3: అర్జున హాస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కృష్ణ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
4: ఈ ఇరువురికి మధ్య అంటే ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
3: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ ది ఆర్గ్యుమెంట్ విచ్ఆర్ బిట్వీన్ దీస్ టూ పర్సన్.
4: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
3: ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
4: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
3: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
4: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
3: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
4: ఈ దేహతత్వం అనేది కేవలము జడంతో కూడినటువంటిది.
3: The principle of body is associated with inertness.
4: ఇది కేవలం జీవుడు ధరించినటువంటి ఉపాధి.
3: This is only a ఉపాధి which a jiva has put on.
4: ఇది కేవలం వస్త్రం వంటిది.
3: This will be compared to something like a cloth.
4: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవుడు సహజం.
3: it is natural for man to throw away dirty or worn out things of the body.
4: ఈ దేహతత్వమునే కుట్టిది కేవలము జడంతో కూడినటువంటిది.
3: The principle of body is associated with

0: తెచ్చుకోవటము మానవు సహజం. ఇట్ ఈస్ నాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్. ఇక్కడ వస్త్రం అనగా కొత్త వరకు మనం విచారించవలసినటువంటి విషయం. వి హావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం, క్లోత్. అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే. లీవింగ్ డర్టీ క్లోత్ అండ్ వేరింగ్ న్యూ క్లోత్ ఇస్ సంథింగ్ లైక్ గివింగ్ అప్ దిస్ బాడీ అండ్ పుట్టింగ్ ఆన్ ఎ న్యూ బాడీ. ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు. కృష్ణ హాస్ ప్రూవ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ వోర్ అవుట్ క్లోత్. అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు. ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎక్కువ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్. పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేశం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు. If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that it is a worn out cloth and this will be left.
1: ఇట్టు పాతపడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రము వదలనట్టే కదా.
0: If in the, during the youth or during the man before old age itself, if people die, he could amount to leaving the new cloth itself, isn't it?
1: ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టేనని ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది.
0: Suppose a body of 20 years leaves this and how can you just describe this particular one as a worn out cloth?
1: ఇది కొత్త వస్త్రం.
0: This is a new cloth.
1: ఇది మన దృష్టిలో.
0: This is in our view.
1: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
0: Krishna has offered a beautiful example to illustrate this.
1: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
0: సపోజ్ అట్ టైమ్ వెన్ వి హావ్ గాన్ ఆన్ ఎ టూర్ ఆర్ ఎ పిల్గ్రిమేజ్, వి హావ్ పర్చేస్డ్ ఎ షర్ట్, ఎ పీస్ ఆఫ్ షర్టింగ్ క్లాత్.
1: ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో వీరవులో పడవేశాం.
0: వి హావ్ బ్రాట్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఎ బేర్.
1: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరం అయిన తర్వాత ఈ బట్టలు సర్దేకొచ్చే సమయంలో ఈ వస్త్రము కంటికి కనపడింది.
0: After 5 or 6 years, you, when you were just putting the clothes away, you came across this particular piece.
1: Sectionme jabak vachi ayyo neeru palana samayam techinatundi vastam anukoni tailor ni pinchi tana measure ichi oka shirt ni kutinchu.
0: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
1: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
0: యు వోర్ దట్ న్యూ షర్ట్.
1: ఇది మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
0: హి కేమ్ టు ది ప్రేయర్ హాల్ అండ్ టు సిట్ డౌన్ హి బెంట్ ఇట్
1: పీప్ పెంచింది.
0: ది బ్యాక్ షర్ట్ వాస్ టోర్న్.
1: కొత్త షర్ట్ అప్పుడే చిరిగిపోయాయని అని మనం విచారిస్తాం.
0: హి వాస్ థింకింగ్ దట్ ఇట్ వాస్ ఎ న్యూ షర్ట్ బట్ స్టిల్ ఇట్ వాస్ టోర్న్.
1: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది గాని బట్ట యొక్క స్టాక్ పాతది.
0: వాట్ ఇస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్, బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిల్ న్యూ.
1: మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటి కొత్తగా కుట్టాడు.
0: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాస్ ఆఫ్ కోర్స్ న్యూ,
1: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది.
0: బట్ the cloth was from old stock.
1: అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
0: Wearing a body and spending a little while, if you look, that this is a new body.
1: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాత.
0: But the actually it must be of old time.
1: ఇది జన్మాంతరంతో జన్మజన్మములు ఎందుకూడదు దీని యొక్క స్వయం ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
0: This has come down from birth after death, taking the life as a continuous principle.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: One more small example for this.
1: ఒక పెద్ద మనిషి,
0: quite a grown up.

0: ఒక మంచి యువకుడు ఇద్దరు ఉన్నారు. మంచి 25 సంవత్సరం యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు. కానీ ఆ రాయి పగలలేదు.
1: బట్ దట్ డిడ్ నాట్ బ్రేక్.
0: కానీ కస్తూరి ట్లాంటి వాళ్ళు వచ్చి 2 సుత్తులే కట్ట వేశాడు, అది పగిలిపోయింది.
1: A person like Kasturi came and with a hammer he gave 2 strokes that was broken.
0: 20 samvatsaram yuvakudu 20 veetlu vesinappudigini ee gundu padaraledu. Kaani 20 samvatsaram yokka vruddudu 2 veetlu vesthalke padiripoyindi. Ini unde kuthiyaku maatrame enti athana balavantuda lek ithana balavantuda ani manam vicharinchali.
1: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years when he gave 2 strokes that was broken. What is the reason for this?
0: Manamu, ee oka uttulu vesinatte 2 debbalanu maatrame manam enchukuntunnam.
1: We are counting only the 2 strokes which are given by
0: ee 2 debbalaki adi pagilindani manam bhavistunnamu.
1: We think that it has given away only for 2 strokes.
0: Kaadu, 22 debbalaki adi pagilindi.
1: But it has given way for 22 strokes.
0: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది. 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
1: ఆఫ్టర్ బీయింగ్ గివెన్ 20 strokes బై ద యూత్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ అండ్ నెక్స్ట్ వెన్ 2 strokes ఆర్ గివెన్ బై ద ఎల్డర్లీ పర్సన్ దట్ గేవ్ వే.
0: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము చారించాడు.
1: సిమిలర్లీ a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
0: ee jenmamulo ee vidhamaina vyakti uttartham kaakapurame dinini poorthi kaaduchukunnadu.
1: In this birth, before he attained old age, he got fulfillment.
0: adhe vidhamugane manam ee jenmamulo undinatvanti yokka vaya pramanamunu chittavachyamunu manam samalanga teesukuntunnam.
1: We are taking the life and the prowess and the strength of this birth alone into account.
0: Kani bhagavantudu drishti lopala jarigi poyinatvanti yokka pramanamunu jarigi poyinatvanti yokka paristhitulanu jarigi poyinatvanti phalitamunu danini aadharanga teesukuntadu.
1: But in the eyes of the Lord, he considers all the past lives, past efforts and past consequences.
0: Adhe vidhamugane nayana ee dehalanta kodanu jeenamaipoyinatvanti ఈ యుగ యుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
1: దీస్ బాడీస్ విల్ కమ్ టు రూయిన్ అండ్ దిస్ హస్ హ్యాపెన్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ ఏజెస్ అండ్ నంబర్ ఆఫ్ బర్త్ అండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దిస్ హస్ హ్యాపెన్.
0: కనుక ఇవి జీర్ణించిపోయినటువంటివి ఏ విధంగా కూడా జీర్ణించిపోతాయి.
1: దీస్ ఆర్ దిస్ హవ్ కమ్ టు దిస్ ఆర్ వర్న్ అండ్ సడన్లీ దే విల్ బి రూయిన్.
0: మొదలు ఒక మాంసపు ముద్దగా పుట్టుంది.
1: When it is born, it's born as a lump of flesh.
0: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
1: During the growth, it becomes a beautiful body.
0: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
1: Becomes attractive and grows.
0: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందుతుంది.
1: Ultimately, it becomes ugly also.
0: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
1: This body is one which undergoes a number of changes and ultimately it will get worn out.
0: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
1: Will be subject to a number of changes.
0: కనుక ఇది పరిణామంతో కూడినటువంటి జడమే కాని చైతన్యం కాదు.
1: This is full of changes and an inert thing.
0: అయితే మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
1: One may get a doubt, well, this is talking, this is doing work and this is living. How can you call this as inert?
0: గడియారానికి కీ ఇస్తే 3 ముట్లు తిరుగుతూనే ఉంటాయి, గంటలు. చెప్తుంది, మా ఇంటి గంట లైసెన్స్ చెప్తుంది.
1: Can you wait the watch? The three hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
0: ఇది బాగా కదలంత మాత్రమే, గంటలు కొట్టినంత మాత్రమే మీకు ప్రాణం ఉండదని మనం చెప్పడానికి అవుతుంది.
1: Just because these hands move, watch works, can you say that this has life?
0: ఇది కేవలం కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుండాలి.
1: On account of the power of winding, this watch works and it functions properly.
0: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోన పాల్గొంటుండాలి.
1: On account of the life energy given by the God, this body also works, talks and performs.
0: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
1: Without being moved, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
0: కాని జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
1: Then the next question is, well, this body is growing, watch can only working.
0: But ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి, ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
1: If this is inert, how can it grow? Inert things do not grow.
0: ఇచ్చివాడ నిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
1: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
0: కనుక దీనికి దిన్నము కూడాను ఈ నీ దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
1: Similarly, when you go on feeding this body with the different types of food, this body also grows. If you stop giving
0: food, కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తని వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
1: We are putting the food inside and therefore it is growing.
0: దిబ్బ పెరిగినంత మాత్రం ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
1: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
0: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
1: The basis for this particular body is divinity, which is full of chaitanya.
0: కనుక ఈ చైతన్యమును లక్ష్యంగా తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
1: Remembering this principle of life, you discharge your duty.
0: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటాడు.
1: When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning.
0: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశస్త్ర విద్యలు ఎందు అగ్రగణ్యుడే కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
1: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality he has not got any appointment.
0: Okkokkaru tamatama yokka shaktini, tamatama yokka balamunu okkokka margamu lopala danini specialize chestuntaru.
1: Each person may be specializing using all his capacities, faculties and powers in specializing in one particular field.
0: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
1: సమ్ పీపుల్ విల్ యూజ్ హెయిర్ ఫ్యాకల్టీస్ అండ్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
0: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటారు.
1: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్, హీ డజంట్ హ్యావ్ ఇట్.
0: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
1: Similarly, some people may be in writing books and in writing poetry.
0: Chitri silpamu ilanti yokka margamlo manu tama yokka divya shakti abhivruddhi gavinchukuntuntaru.
1: Similarly, in painting and sculpture etc., they may be developing their own
0: character. Manam ponakkaledu mana institute nande aneka mandi samskaram untuntaru.
1: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
0: Okaru physics lokala chaala agyam isthanu annaru.
1: One person would have achieved excellence in the area of physics.
0: ఇంకొకరు కెమిస్ట్రీలో పోతుంటారు.
1: The other person might be in chemistry.
0: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
1: The third person might be in mathematics.
0: ఇంకొకరు బయాలజీలో పోతుంటారు.
1: The other person in biology.
0: కానీ వారి వారి మార్గములో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
1: They might have achieved extraordinary accomplishments in that particular area, but not, they do not know any other thing.
0: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటాయి.
1: Take for example, study of scriptures or Veda.
0: వేదములు కొంతమంది వారికి శక్తిని అంతా కూడా తారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటారు.
1: Some people will have invested all their capacities in learning Veda and achieve
0: ఈ వేదమును వల్లించుట లోపల మన కామావధానికి తాకి భేటీ మరొకటి లేదు.
1: In narrating or in pronouncing this Veda, our Pramodani is unique. There is no one equal to him.
0: Vedamulo Mahapandityamu Chesukunnadu, Unnata Sthayini Andukunnadu.
1: He has achieved extraordinary scholarship in Veda, undoubtedly.
0: Kani Laukika Vishayamulopala Sita Evaro Tante Krishnudu Bhagya Antadu.
1: But in the worldly knowledge, if you ask who is Sita, he would say she is the wife of
0: Laukikamulo Athani Emi Teliyadu Papam.
1: In worldly knowledge, she doesn't have any
0: karanam emiti vari vari entivetuvanti shaktini okkoka angle lokala dani develop chesukuntaru.
1: The reason for this is they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
0: Adhe vidhamugane Arjunudu అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానంలో అందుకున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే అర్జున హ్యాడ్ అకాంప్లిష్డ్ ఎక్స్ట్రాడినరీ హైట్స్ ఆఫ్ లర్నింగ్ ఇన్ ది ఏరియా ఆఫ్ ఆర్చర్.
0: మిగిలినటువంటి విషయంలో అతనికి ఏమాత్రము తెలియదు.
1: ఇన్ ది అదర్ ఏరియా హి డిడ్ నాట్ హ్యావ్ సచ్ ఇంటెన్స్ నాలెడ్జ్.
0: అన్ని రంగముల యందు అన్ని విషయముల యందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం.
1: ఇన్ ఆల్ ఫీల్డ్ having complete mastery and complete proficiency, there is only one person and that is
0: the sarvajnudu ani peru.
1: That's why he has been described as sarvajna, omniscient.
0: Ee sarvajnudu ainatundi vaade sarvashaktimayudiga kuda untadu.
1: Only a person who is omniscient is omnipotent.
0: Sarvashaktimayudainatundi vaade sarvavyaptuduga kuda untadu.
1: Only a person who is omnipotent is all pervasive.
0: Kaluka sarvajnatvam సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
1: Therefore, omniscience, omnipotence and omni-knowledge is only for the God.
0: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
1: Krishna taught Arjuna, consider this body as God. Discharge your duty.
0: నీ యొక్క దేహతత్వము లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
1: He said, the first place, kill the attachment. You are having body consciousness.
0: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
1: This attachment is rather dangerous.
0: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
1: It destroys all capacity of discrimination.
0: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడాను ఇది అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యము ఏమాత్రము అంగీకరించదు.
1: Without this attachment, it would not be able to understand anything at all.
0: ఒక చిన్న కథ,
1: one small story.
0: ఒకానొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకములో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
1: Unfortunately, at one upon a time, Devendra was to be born as a fifth on earth.
0: అయితే ఇతను ఈ భూలోకము లోపల పందిగా పుట్టి ఒక పొరుగు లోపల తన జీవితమంతా గడుపుతూ ఉన్నాడు.
1: Being born as a pig, he was spending all his time in washing water.
0: ఈ పొరుగు లోపలనే తాను ఒక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు.
1: He was living a family life in this muddy water in honor.
0: ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుని యొక్క స్వరూపాన్ని చూచాడు.
1: నారద వైల్ గోయింగ్ సిద్ధట్ పడ్డారు. హి హ్యాపెన్ టు జస్ట్ సీ దేవేంద్ర.
0: నారదుడికి జాలి కలిగింది.
1: పిటీ అపాన్ హిమ్.
0: అక్కడికి తిరిగి తెలియ, ఓ దేవేంద్ర, ఏం నీ అవస్థ, ఎందుకు ఏ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపమును విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
1: Narada stopped Devendra while and addressed Devendra. Devendra, what a state you are suffering from. I can use all my the powers of penance and help you to
0: devalokamulo sarvasukamulo anubhavinchavachatundi. Neevu ee paadupurudalo jeevithanni gadaputunnavu, etuvanti karma, entati paapamu ani taanu chaala jaliga maatadaadu Narada.
1: He spoke very sympathetically, telling the one who should enjoy all the luxuries in heaven, you are put to this kind of miserable life.
0: దానికి దేవేంద్రుడనేటువంటి పని చెప్తుందని, నారదా మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు?
1: దేవేంద్ర ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ నారదా వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్.
0: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
1: He was telling, the joy that I get in this muddy water, I don't think I would be able to get
0: it in the air. The life that I am enjoying
1: with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
0: ఇలాంటి ఆనందమును నీవు అద్దుతగలక దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
1: Please don't come in the way of my joy, the time that I am enjoying now, go your way please.
0: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రునకు కట్టకడపడికి దేవలోకం కూడా విసుకెత్తి.
1: దేవేంద్ర హూవర్ స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది
0: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
1: వన్ హూ ఇస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్ హి వుడ్ నాట్
0: ఏ పెద్ద మాయాశక్తి.
1: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
0: ఈ మాయాశక్తిని నిర్మూలం కావించుకోవాలన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్ యు మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
0: కనుక నీ మొట్టమొదటి అర్జునుడు ఈ ఆత్మ విద్యను బోధించడానికి పూనుకున్నాడు కృష్ణుడు.
1: Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma Vidya.
0: Atma Vidyanu sariga artham chesukunnappude kartavya karmalu chakkaga nirvartistaru.
1: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
0: Atma Vidyanu bodhinchaka kartavya karmalanu deka dharmamulo bodhinchakam cheta ivi sakramuga thanu chesukoledu nirvartinchaledu.
1: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
0: Kanukane deeni yokka keelakamunu aadharam chesukoni Krishnudu Arjunulaku ee yokka gnanopadesham cheyadaniki unukunnadu.
1: Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma.
0: Laukikamainatvanti yokka prabodhala chetanu, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది.
1: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ అండ్ రీడింగ్ దిస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు దిస్ మే బి ఏబుల్ టు హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అయితే ఇవి తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎ టెంపరీ ఫెనామెనన్.
0: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను, అది సరి అయినటువంటి మార్గంగా, సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
1: When we are listening to Bhagavad-gita, we feel so happy, so joyous, and it looks as though that
0: కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తి.
1: బట్ వెన్ వీ అండర్టేక్ ప్రాక్టీసింగ్ వాట్ వీ హావ్ లెర్న్డ్ ఇన్ భగవద్గీత, ద రియల్ ప్రాబ్లమ్స్ ద రియల్ డిఫికల్టీస్ కమ్.
0: మనము దేనిని విన్నాము, దేనిని చదివినాము, దాంట్లో మనం ప్రవేశించాలి.
1: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
0: Krishna Chaitanya taru yatra tarpatu dakshina desamainatvanti oka Sriranga pattanam cherukunnadu.
1: Krishna Chaitanya, while going on a pilgrimage, reached Sriranga pattanam in south.
0: Akka Sriranga pattanam lopala devalayamulo aneka mandi cherinaru.
1: In Sriranga pattanam, in the temple, a number of people had assembled.
0: Akkada oka panditudu Bhagavad-gītanu bodhisthunnadu.
1: A particular pandit was speaking and exponing Bhagavad-gītā.
0: Ee panditudu Bhagavad-gītanu cheppatamu, shishyulu vallinchatamu, dinni vyakhyanam chesi bodhinchatamu, meeru aarakinchatamu jarugutundi.
1: This pandit was reading Bhagavad-gītā, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
0: నేను ఒక మూలన కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తున్నాడు.
1: one particular disciple was found sitting in a corner, shedding tears profusely.
0: ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకుని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు.
1: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very attentively.
0: Bhagavad Gita pustakanni attamnandu pettukunnatundi vyaktulu okkok samayalo navatam, okkok samayalo aanandinchatam, marok samayalo vicharapattam, ee rakamga veer yokka swaroopalu maarutu untunnayi.
1: People who were having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time when he was responding.
0: ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి.
1: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్, హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్, హీ వాస్ మియర్లీ షెడ్డింగ్ టియర్స్.
0: ఇది కనిపెట్టాడు చైతన్య.
1: కృష్ణ చైతన్య అబ్జర్వ్ దిస్.
0: ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణం, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కార్చడానికి కారణమేమిటన్నాడు. స్వామి, తమరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు.
1: స్వామి, ఐ డు నాట్ నో హూ యు ఆర్. I do not know Sanskrit, I cannot pronounce, I cannot repeat the slokam.
0: Aa tappu tappuga uchcharinchi nenu tappu margamunu patte daanikante aa granthamunu chuchetundi vidya kuda naaku ledu ganaka aa granthamunu chuchi nenu nerchukune daanikante nenu anni ni visarjinchi aa Mahabharata yuddhamu lopala Krishna Paramatmudu veluku vaipu mundu vaipu kurchoni veluku vaipu Arjunudu kurchoni aa Krishnudu talavu తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను.
1: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున, టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్.
0: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండింది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపు తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు.
1: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్, ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ. ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్, అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్. దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్, దేర్ఫోర్ ఐ యామ్ క్రైయింగ్.
0: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీడు నిజమైన భక్తుడు.
1: కృష్ణ చైతన్య దెన్ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ.
0: కృష్ణులో ప్రవేశించాడు.
1: He has entered into principle
0: of Krishna. ప్రేమ తత్వములో సంచారం చేస్తున్నాడు.
1: He has been traveling in the principle.
0: మహాభారత యుద్ధములో కృష్ణుడితో కూడి ఉన్నాడు.
1: He is a potent force of Krishna during Mahabharata Yuddha.
0: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం.
1: He is experiencing all that.
0: నిజముగా అనుభవము అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు.
1: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ మియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్.
0: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కును చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది, ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కాని తలలోపల చేరదు.
1: Even now, when it is being expounded, some people go on writing something in the books, and some people will be having their books. And if you come
0: to... Nijamuga hrudayanni cherchataginatundi vaadu, cherchavalsinatundi vaadu, ee vratakotallo praveshinchadu.
1: The one who wants to get his heart, is completely exposed to the...
0: Ee bahyamainatundi yokka bhaktiga untundadu kaani, idi bhavamuto koodinatundi bhaktiga untundadu.
1: It is a devotion which is external, not a devotion which is full of feeling.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు గాని నూరు రాసుకుని ప్రయోజనం ఏంటి?
1: ఈవెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100?
0: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మస్తకంలో చేర్చుకుంటే మస్తకం ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు.
1: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్. వాట్ ఇస్ ది యూజ్?
0: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ హియర్ print them on your heart.
0: ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్.
0: అందువల్లే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి.
1: దట్స్ వై ది అదర్ డే స్వామి సేడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్.
2: పాండిత్యముతోనూ ఒక ప్రవీణతోనూ విద్యతోనూ తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు.
1: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
2: కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాధ్యత ఉండకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
1: Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachments and bodily relationships.
2: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
1: You introvert your mind.
2: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
1: Then only you will be able to understand all the things which I have expounded.
2: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
1: You are grieving for people for whom you should not grieve.
2: అశోచ్యం అన్యశోచః అన్నాడు.
1: అశోచ్యం అన్యశోచః యస్తే,
2: అనగా శోకించ తగనటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నారు.
1: For people for whom you need not feel sorry or sorrow, you are just grieving.
2: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
1: అనుకునే
2: నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
1: దట్స్ వై యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
1: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
2: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 8 స్టేజెస్ ఫర్ దిస్ పర్టికులర్.
2: ఈ దేశము నుండి హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉనిగే ఉంటుంటావు.
1: So long as there is a remnant of it in your heart, you will be full of ignorance.
2: చేసము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
1: Only when there is no balance of it in your heart, you will be worthy of understanding wisdom.
2: కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
1: Therefore, you should not have any remnants of these 8 types of balance in your heart.
2: మొదటిది వాసన.
1: One is వాసన.
2: రెండవది అగ్ని.
1: Second is fire.
2: మూడవది రుణము.
1: Third one is debt.
2: నాలుగవది రోగము.
1: Fourth one is disease.
2: ఐదవది ద్వేషము.
1: Fifth one is country.
2: ఆరోది రాగము.
1: Sixth one is attachment.
2: ఏడవది విచారము.
1: Seventh is worry.
2: ఎనిమిదవది విషము.
1: Eighth is poison.
2: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
1: Out of these 8, even if you have remnants of any one of them in the slightest degree in your heart, you would not be able to just refrain from sorrow.
2: అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
1: Take for example fire. Fire is extinguished almost excepting for a small portion of it.
2: ఆ చిన్న అగ్ని గాలి వీచడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
1: Even if it is small to start with, on account of breeze, it may develop into a big.
2: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
1: Therefore, there should not be any remnants of it.
2: రోగం అంతా నయమైపోయింది.
1: This is almost cured.
2: ఏదో కాళ్ళ పైన కొంచెం వాపు ఉంటుండాలి.
1: There is a little on the legs.
2: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊరి ఉంటచ్చు.
1: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్, ఇఫ్ యూ గివ్ అప్ డైట్, దెన్ ఇట్ మే బికమ్.
2: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు, అగ్నిశేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
2: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
1: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెట్.
2: అంతా తీరిపోయింది, ఏదో ఇంకో 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వట్టి పెరుగుతూ పోతుంది.
1: డిశ్చార్జ్ ఆల్ మై డెట్ బట్ దర్ ఇస్ ఓన్లీ 1,000 రూపీస్, బట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్.
2: కనుక ఆ 1,000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయట.
1: యూ షుడ్ డిశ్చార్జ్ దట్ 1,000.
2: అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలి అంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
1: ఇన్ ది సేమ్ వే, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇట్ ఇస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
2: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
1: దేర్ఫోర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్, వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
2: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దేశాన్ని పూర్తి నిర్మూలం గావించాలి.
1: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
2: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యు.
2: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: In Bhagavad Gita, this chapter Sankhya Yoga is an extremely important one.
2: ये आत्मा अनात्मा विषय ने चक्का गुटिंच कुंटे मिलने अध्याय मलंगी कुड़नु दिन योग का प्रतिबिंब मुमलगारी योग अनुभवित है.
1: If one can understand this particular difference between atma and anatma, all the other chapters become very easy for understanding.
2: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే రెండు మూడు తిరుపులు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునే తిట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్య యోగమును పూర్తిగా ఆలోచించటమే భగవద్గీత పూర్తిగా ఆలోచించిన వారం అవుతాం.
1: Therefore, we'll have to take stanza by stanza and spend, if need be, 2 or 3 days in understanding from the core of our heart. And thus, if we do it, if we completely understand Sankhya Yoga, we'll have understood Bhagavad Gita in full.
2: Okkokka padanni kuda nu okkoka ratnanga manam bhavinchali.
1: Each word in the slokam will have to be considered as a gem.
2: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
1: కృష్ణ హాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ
2: డైనమిక్. ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుంటాం.
1: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
3: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom.
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

بِسُوءٍ